ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ప్రారంభమవుతున్న ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 26వ తేదీ ఆదివారం. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. నువ్వు ఒకడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. నిలయంలో సమయం 5:59 దాటి 14 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 గా వస్తోంది. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సన్నత గీతాలు విన్నారు. ఈనాటి భక్తి గీతాల కార్యక్రమం అంజలి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. ఈనాటి సమర్పకులు శ్రీ వై చంద్రశేఖరబాబు.
1: యేసుక్రీస్తు నామములో ఈ సందేశం వింటున్నటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన సత్యవాక్యమును విందాము. ఈ సృష్టిని దేవుడు చేసినప్పుడు ఈ సర్వసృష్టిలో అన్ని జీవరాశులలో మానవుని నిర్మాణము ప్రత్యేకమైనదిగా ఉంది. జీవరాశులు అన్నిటిలో మానవుడు ప్రత్యేకించబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఏమిటి ఆ ప్రత్యేకత అని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని స్వరూపములో దేవుని పోలికలో మనిషిని ఆయన తన దివ్య హస్తముతో తన పోలికలో తన గుణ లక్షణములు కలుగునట్లుగా అతనిలోనికి తన జీవవాయువును పంపి అతని మనిషిగా నిలబెట్టి ఆ మనిషిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతిదీ కూడా మంచిదిగా మనము చూడగలం. దేవుడు మానవుని కలిగి చేసినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ కాలము జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ మానవులే నానా విధములైన తంత్రాలు కల్పించుకుని యథార్థతను వీడి తమ ఇష్టాయిష్టాలను నెరవేర్చుకోవడానికి పరుగులెత్తుచూ ఉరులలోనూ శోధనములోనూ బాధలలోనూ పడిపోచున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే లోకములో ఉన్న నరులందరూ చెడిపోయినప్పటికీ నోవాహు అనే అతను ఆ అందరిలో వేరుగా ఉండి నీతిమంతునిగా జీవించాడు. అట్టి సమయంలో దేవుడు లోకమును నీటితో ముంచి ఆ నీటి ద్వారా వారందరి నశింపచేసిన సందర్భంలో నోవాహు అతని భార్య అతని ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మాత్రం ఆ జల ప్రళయం నుండి తప్పించబడినట్లుగా ఆది కాండములో మనము చూడగలుగుతా ఉన్నాం. కీర్తనకారుడైన దావీదు తన కీర్తన 37:25 అధ్యాయంలో ఈ రీతిగా తన అనుభవ సాక్ష్యాన్ని పంచుకుంటూ, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడటము గాని వారి సంతానము భిక్షమెత్తుకోవటము గాని నేను చూచి ఉండలేదు అని అంటూ, మరియు ఇంకొక మాట ఆయన అన్నారు. ఏమన్నాడంటే, దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానము ఆశీర్వదింపబడుదురు అంటూ స్పష్టముగా బైబిల్ నందు వ్రాయబడి ఉండటం మనము చూడగలం. మరియు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా కొండమీద ప్రసంగములో మత్తయి సువార్త 5

0: అధ్యాయము 5వ వచనములో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు అని సందేశమిచ్చారు. ప్రియమైన సహోదరుడ సహోదరి, మనము కూడా యథార్థతను విడవక నీతిగా జీవించినట్లయినా మనము మన తదనంతరము మన పిల్లలు ఆశీర్వదింపబడతారు. మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి పొందుకోగలం. భక్తుడైన యోబు జీవితంలో కూడా అదే జరిగింది. అతడు యథార్థవర్తనుడైన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు. చివరకు తన భార్య కూడా తనను దూషించినప్పటికీ, తన స్థితి దయనీయముగా మారినప్పటికీ ఏమాత్రము చలించక దేవుని ఎడల తనకున్న నీతి యథార్థతలను విడవలేదు. అందుకే దేవుడు కూడా యోబును గురించి సాక్ష్యమిచ్చుచు, నా సేవకుడైన యోబు అని పలకడం మనం చూస్తూ ఉంటాం. పిదప యోబు శ్రమలన్నీ తీరిన తర్వాత అతని స్థితి గమనించినట్లయితే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు గొప్పగా రెండంతలుగా దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనములో చూడగలం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు అనే సత్యాన్ని కూడా సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనములో చదవగలం. ఈ రీతిగా అనేకమైనటువంటి వాక్యములు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి.
1: శ్రీ వై చంద్రశేఖర బాబు గారు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

తెలంగాణలో చీనీని మను కూడా ఎక్కువగా పండించడం జరుగుతోంది. రైతులు అధిక లాభాలు కూడా పొందుతున్నారు. ఈ చీనీ నిమ్మ సాగు చేసేందుకు బంక, చౌడు, పల్లపు నేలలు పనికిరావు. అధిక సున్నపురాళ్ళు 10% ఉంటే పల్లాకు లోనై చెట్లు త్వరగా క్షీణిస్తాయి. నేల ఉదజని సూచిక 6.5-7.5 మధ్య ఉండాలి. చీనీ నిమ్మలో సాత్గుడి రకంతో పాటు కోస్తాలో బటావియన్, తెలంగాణలో మోసంబి రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. నిమ్మలో కాగ్జీ నిమ్మ శ్రేష్టమైనది. గజ్జితెగులు తట్టుకునే బాలాజీ, పెట్లూరు, సెలక్షన్ 1 నిమ్మ రకాలు సాగు చేయాలి. రంగపూరు నిమ్మ మీద అంటుగట్టిన 6-10 నెలల మొక్కల్ని నాటుకోవాలి. ఇవి వైరస్, వేర్కుళ్ళు, నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. జంబేరి మీద అంటుగట్టిన మొక్కలు నాటకూడదు. 6x6 లేదా 8x8 మీటర్ల ఎడంలో మొక్కల్ని జూన్ నుండి ఫిబ్రవరిలో నాటాలి. నిమ్మలో మొలకలు కూడా నాటుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే, ఏడాది వయస్సు చెట్లకు 20 కిలోలు ప్లస్ 500 గ్రాములు ప్లస్ 500 గ్రాములు ప్లస్ 250 గ్రాముల చొప్పున, 5 ఏళ్ళు ఆపై వయసు చెట్లకు 50 కిలోలు ప్లస్ 3 కిలోలు ప్లస్ 3 కిలోలు ప్లస్ 2 కిలోల చొప్పున పశువుల ఎరువు ప్లస్ యూరియా ప్లస్ సూపర్ ఫాస్ఫేట్ ప్లస్ పొటాష్ ఇలాంటి ఎరువులను 2 దఫాలుగా జూన్, జులై, జనవరి, ఫిబ్రవరిలో వేయాలి. సూక్ష్మ పోషక లోపాలతో వచ్చే పల్లాకు సమస్య నివారణ కోసం 5 గ్రాముల జింక్ సల్ఫేట్ ప్లస్ 2 గ్రాముల మ్యాగ్నీషియం సల్ఫేట్ ప్లస్ 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ ప్లస్ 1 గ్రాము బోరాక్స్ ప్లస్ 6 గ్రాముల సున్నం ప్లస్ 10 గ్రాముల యూరియా చొప్పున లీటరు నీటికి కలిపి లేత ఆకులు తొడిగే దశలో పిందెలు బఠానీ సైజు దశలో పిచికారీ చేయాలి. సున్నపు నేలల్లోని నిమ్మతోటల్లో జింక్ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. డ్రిప్తో రోజుకు చిన్న చెట్లకి 10-12 కాపులోని చెట్లకు 40-80 లీటర్ల నీటిని అందించాలి. నిమ్మజాతి మొక్కలకు ఏడాది పొడవునా పూత వస్తోంది. మార్కెట్ డిమాండును బట్టి తోటను వాడు పట్టించి ఒక సీజన్లో మాత్రమే దిగుబడి తీసుకోవాలి. పూత పిందె రాలడం నివారించేందుకు పూత పిందె దశలో 100 లీటర్ల నీటికి 1 గ్రాము 2-4 డి లేదా 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటరు ఫ్లానో

ఫిక్స్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. చీనీ మొక్కలు నాటిన 4 సంవత్సరాలకు నిమ్మ మొక్కలు నాటిన 3 సంవత్సరాల తరువాత కాపుకొస్తాయి. చీనీ నిమ్మ పండ్లను 24 నుండి 72 గంటల పాటు ఇథిలిన్ వాయువుకు గురి చేసి మంచి రంగు వచ్చేలా చేయవచ్చు. తాజా పండ్లను 14 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నుండి 6 వారాల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. మరి విన్నారుగా, నిమ్మలో ఎలాంటి సస్యరక్షణలు తీసుకోవాలి, ఎప్పుడు నాటాలి, ఎలాంటి మొక్కలు నాటుకుంటే అధిక లాభాలు వస్తాయో ఆ విధంగా చేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు.

రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఈ ప్రసారంలో 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఏడు గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:20 సాహితీ కార్యక్రమం రసమయ్యలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 49వ ధారావాహికలో ఈగపాటి రంజాన్ గారి స్వీయ కవితలు వింటారు. అనంతరం చిత్రగీతాలు. 7:45 లలిత సంగీతం. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఉపాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహణ శ్రీకొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్ర గానం. ఇక 10:00 కార్గిల్ విజయ దివస్ ప్రత్యేక కార్యక్రమం వింటారు.

మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 12:10 చిత్రగీతాలు, 12:30 తెలుగులో వార్తలు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో సఫాయి బస్తీ కొత్తగూడెం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. ఒంటిగంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక మధ్యాహ్నం 2:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. 3 గంటలకు హైదరాబాద్ కేంద్రం నుండి నాటకం ప్రసారమవుతుంది. సాయంత్రం 4 గంటల నుండి చిత్రగీతాలు.

తెలుగు ప్రాంతీయ వార్తలు 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతం, 7:45 కిన్నెర లహరి.

ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. ముందుగా విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులు ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిన్న జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎల్నినో కారణంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వాతావరణ మార్పులను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను సూచించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటోందని గవర్నర్ పేర్కొంటూ,
1: Agriculture today faces unprecedented challenges. Delayed monsoon, especially this year, El Nino, prolonged dry spells, extreme rainfall events, and increasing climate variability are placing enormous pressure on farming systems. The future of agriculture, therefore, cannot depend on favorable seasons. It must be built on resilient production system that conserve soil moisture, improve water use efficiency, restore soil health and protect natural resource base for future generations.
0: యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల జనాభాలో 30% యువతీ యువకులున్నా చట్టసభల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద 50 లక్షల రూపాయల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన నిన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ విధంగా అరికడుతున్నామో ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. బీసీల సమగ్ర అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీ సంక్షేమానికి గత 2 ఏళ్లలోనే 50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రానున్న

0: పదేళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేసి అదనంగా 5,000 మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
1: ఈరోజు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి, ఈరోజు 10 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి, ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టబద్దత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతా ఉంది. చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వడం, చేనేత కార్మికులకి మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్, అలాగే బ్యాన్ పీరియడ్ లో 20,000 రూపాయలు చొప్పున వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో విమానాశ్రయ ప్రారంభోత్సవంపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఆహారం, భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 302 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో 16 మంది ఇంటి వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎల్నినో కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలను పంపిణీ చేసి అండగా నిలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా సంస్థలకు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో దృష్ట్యా సాగునీటి సద్వినియోగానికి సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్లో 238,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రతువులో వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో వ్యవహరించి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, పరిసర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు.

దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని, ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आकाशवाणी, दूरदर्शनम्, प्रधानमंत्री कार्यालयः, सूचना प्रसारण मन्त्रालयः इत्येतेषां यूट्यूब वाहिनीष्वपि द्रष्टुं शक्यते इति। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य सायं सार्धचतुर्वादने दृश्य श्रव्य परान्तर्जालीय माध्यमेन 26,000 विकसित वाइब्रेंट विलेज कार्यक्रमस्य सहभागिभिः सह संवादं साधयिष्यति। विंशति प्रतिविंशतेः पुरुष क्रिकेट स्पर्धायां भारतेन त्रिस्पर्धात्मक श्रृंखलायाः द्वितीय क्रीडायां जिम्बाब्वे दलं 90 धावनांकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి సమయం 7 గంటలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించిన వారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
2: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రారంభంలో ఎదురైన లోపాలు, డిజిటలైజేషన్ జాప్యాన్ని అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల శామీర్పేట్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజ్గిరి, గట్కేసర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించి బూత్ లెవెల్ అధికారులు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి సత్వరమే డిజిటలైజ్ చేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే నూతన బాలామృతం తయారీ ప్లాంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోషకాహారం లోపం లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని, 7 నెలల నుండి 3 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన నాణ్యమైన పోషకాహారాన్ని నిరంతరాయంగా అందించడంలో ఈ అత్యాధునిక ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మై భారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతీ యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ది, సామాజిక సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టే వివిధ యువజన ఆధారిత కార్యక్రమాల్లో పాల్గొనే సదవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. కళాశాలలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, ప్రత్యక్ష నమోదు శిబిరాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళలకు శక్తి అనే నినాదంతో సురక్షిత సమాజ నిర్మాణానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ప్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరో వినూత్న కార్యక్రమానికి ముందడుగు వేశాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో బోయిన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాగోల్లోని శుభం కన్వెన్షన్ లో ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు చెందిన మహిళలకు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మోసాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు రక్షణ, అత్యవసర పోలీస్ సేవల వినియోగంపై మహిళలకు సమగ్ర శిక్షణ అందించారు. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 3,195 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ అందించి తద్వారా ఏకంగా 2.70 లక్షల మంది మహిళల్లో భద్రతా చైతన్యాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా పునరాభివృద్ది అవుతోంది. అద్భుతమైన రంగులు, ఆకర్షణమైన నిర్మాణ శైలితో ఇప్పుడు రాజభవనాన్ని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ తలపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్టేషన్ అభివృద్ది కోసం రైల్వే శాఖ దాదాపు 27.61 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ విశాలమైన పార్కింగ్ లిఫ్టులు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ఓవర్ బ్రిడ్జి, విఐపి లాంజి, మార్బుల్ ఫ్లోరింగ్, ఆర్పీఎఫ్ కార్యాలయము, 5 ఆకర్షణీయమైన ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు, అత్యాధునిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని కంటోన్మెంట్ పరిధిలో అంజాక్రాంతమైన సుమారు 106 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

0: రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, అనధికారిక లేఅవుట్లను అడ్డుకోవడంతో పాటు సహజ వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా ఈ భారీ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. సుచిత్ర జంక్షన్ నుంచి మేడ్చల్ వరకు జాతీయ రహదారి 44ను 4 లేన్ల నుంచి 6 లేన్లుగా విస్తరించే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026 చివరి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
1: మీరు ఇంతవరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణం. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్టపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్టపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ది, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛతా డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి

0: బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమాపేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशन वट एवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे.
0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌట్ అయింది. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉంది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌట్ అయింది. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 టీ20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని. ఈ మాస్పు పాట విన్నారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్ ఐశ్వేత ప్రసాద్, రచన శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ మాస్పు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయి సాహితీ కార్యక్రమం.
1: ఈనాటి రసమయి సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవతా సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి కార్యక్రమంలో ఈగ రంజాన్ గారి స్వీయ కవితలు వింటారు.
4: నా కవితా శీర్షిక మూగబోతున్న ఆకాశం. మూగబోతున్న ఆకాశం, వెనకబడుతున్న కాలం, ముందుకు దూసుకొస్తున్న కరువు కాలం. ఊరిస్తున్న మబ్బులు జాడకే రాని వాన చెనుకులు, ఊరిస్తున్న మబ్బులు జాడకే రాని వాన చెనుకులు. జోరందుకోలేకపోతున్న పైర్లు, జాలిగా ఎదురుచూస్తున్న రైతులు ఆశల ఒత్తిని వెలిగించుకొని అది ఆరకుండా నమ్మకంగా మనసును చేతులు జోడించి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న ఆశల కోసమైనా ఇకనైనా నువ్వు మేల్కొనాలి మూగబోతున్న ఆకాశమా. రాబోవు రోజుల్లో కరువు కాటకాల నుండి మమ్మల్ని కాపాడే వర్షపు ఆకాశపు మూగబోయిన మేఘమా, ఇకనైనా మేల్కోవాలి. నా కవితా శీర్షిక బాల్యపు రోజులే బాగుండే, చిన్నప్పుడే ఎంతో బాగుంటుండే. మెరుపులా వచ్చిపోయే కోపం నిప్పులపై నీళ్లు జల్లినట్టు సల్లారిపోతుండే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బాల్యం, అమ్మ కొట్టినా నాన్న తిట్టినా కురిసిపోయిన వర్షపు మబ్బుల నిర్మలమైన ఆకాశం మాదిరిగా ఉండేది. ఇక మా తోటి సోపతగాళ్లపై కోపం వస్తే నీ దోస్తి కట్టిప్ అని ముక్కుసూటిగా చెప్పే నైజం ఎప్పటికీ మరవలేనిది. లేత మనసుల్లో స్థిరంగా గూడు కట్టుకోలేకపోయిన కోపం ఇప్పుడెందుకో ఎదిగిన మనసుల్లో పచ్చిపుండై సహనమనే శాంతి నివాసంపై పిడుగులా విరుచుకుపడుతున్నాయి కోపాలు. శత్రువులను పోగేసుకుంటున్నాయి. కక్ష సాధింపుల్లో తిరుగుతున్న నేటి మనిషి మనసులు కోపం వచ్చిపోయిన సంగతే మర్చిపోయిన బాల్యపు రోజులే బాగుండే. నా కవితా శీర్షిక ఎండిన మా నీటి బావి. ఎండాకాలం ఎండమబ్బులను చీల్చుకొని
5: ఎండపొద్దు పైకెక్కేసరికి నీరు ఇంకిపోయిన మా బావి ఎంకిపాట పాడుతుండే. ఎండపొద్దు పై

కెక్కేసరికి నీరు ఇంకిపోయిన మా బాయి ఎంకిపాట పాడుతుండే. ఎండిపోయిన బాయి కడుపు చూస్తుంటే మా ఇంటికి నీటి అవసరం తీర్చిన మా నీటి బాయి ఆయాసపడుతూ పక్కలెగేసినట్టుండేది. మా వీధి బాయి గోసలు చూసిన బోరింగు ఎండాకాలానికి గొడుగుపట్టి సమాధానం చెప్పేవి. కళ్ళు తెరుస్తున్న ఉదయానికి వంతుల పాత్రలు అప్పటికే బోరింగ్ సోపతి పట్టేవి. మా వంతు వచ్చి అమ్మకు సాయం చేసిన జ్ఞాపకాలతో ఎదపొరమారింది. అమ్మకు ప్రేమతో అక్షరం సాక్షిగా అమ్మకు అంకితం చేస్తున్నా. నా కవితా శీర్షిక రైతే భగీరథుడు. పొద్దునేమో ఎండ, చీకటి పడితేనేమో చుక్కలు, రైతుకు తప్పని గుండె కోతలు. అప్పుడప్పుడు వర్షపు చినుకులు రైతును కునుకు తీయకుండా గుబులు రేపుతున్న వాతావరణంలో మార్పులు. మేఘాల మాటున గంగమ్మ నిన్ను కిందికి తెచ్చేందుకు రైతు భగీరథుడు అవుతున్నాడు. కన్నీళ్లతో మనసును కడుగుతుండు. ఏరువాక వచ్చి వెళ్ళినా నీ రాక కోసం భూమి పొరల్లో విత్తనపు పిండాన్ని పెట్టి ఉమ్మనీరు లేని బిడ్డ కోసం సాయం చేయమని ఆశగా నిరాహారదీక్షగా ఎదురుచూస్తుండు వ్యవసాయపోడు. ఊపిరి పోస్తావో, నా ఆశల నమ్మకానికి ఊపిరి తీస్తావో ఆకాశ గంగమ్మ. నన్ను రాజును చేయకున్నా పర్వాలేదు. నా జన్మభూమికి అన్నం పెట్టే వారసునిగా నమ్మకం కలిగించు ఆకాశ గంగమ్మ. నా కవితా శీర్షిక పర్యావరణాన్ని కాపాడదాం. నా బాల్యంలో చౌరస్తాకు పోయి నిత్యావసర సరుకులు తేవడానికి బస్తా సంచులుండేవి. అప్పుడప్పుడే రోజువారీ దుకాణదారుల చేతుల్లోకి ప్లాస్టిక్ కవర్లు నేనెదుగుతూ ఉంటే నాతో పాటు ఎదగడం మొదలుపెట్టాయి. కొన్నాళ్లకు నా ఎదుగుదల ఆగిపోయింది. కానీ ప్లాస్టిక్ వాడకం మాత్రం నేటికి ఎదగడం ఆపలేదు. ఒకప్పుడు విందుల్లో మోదుగాకుల విస్తరాకుల్లో విందు చేస్తుంటే మనసు తృప్తిగా ఉండేది. ఆరోగ్యం మస్తుగా ఉండేది. అవి భూమిలో కలిసిపోయేవి. అప్పుడు కాలుష్యానికి చోటు లేకుండా ఉండేది. ఇప్పుడు అడుగు తీసి అడుగు వేస్తుంటే ప్లాస్టిక్ పలకరిస్తోంది. మనం మాత్రమే జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటూ పుడమికి మాత్రం జీర్ణించుకోలేని భువను పెట్టి మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న మనం ప్లాస్టిక్ నిర్మూలనలో వెనకడుగు వేస్తున్నామేమో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకోకుండా ఇది నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ నిర్మూలనలో ముందడుగు వేయాలి. ప్లాస్టిక్ వాడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. తీసుకునేలా ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి. పుడమి తల్లిని కాపాడుకోవాలి. నా కవితా శీర్షిక ఒకప్పటి జీవితాలే బాగున్నాయి. ఇప్పటి వాస్తవ పరిస్థితులు వేరు. పక్కింటోళ్లకు బాధ వస్తే బాధలను పంచుకునేటోళ్ళు మనసుకు కాసిన్ని ముచ్చట్లు చెప్పి ఆ కుటుంబానికి కొన్నంత ధైర్యం బదులు చేసేటోళ్ళు. బంధువులు ఎందరున్నా అక్కరికి రాని చుట్టాలను ఉరిపించేటోళ్ళు. చుట్టూ ఉన్నవారంతా చుట్టమయ్యేటోళ్ళు. ఒకప్పటి జీవితాలే వేరు. నేటి సమాజంలో వేరు. ఇప్పుడు చూస్తున్న సమాజం వేరు. చేస్తూ చూస్తూ చస్తున్న చరవాణిలో బంధించి జీవిస్తున్న నేటి జీవితాలే వేరు. విశ్వాసాన్ని మరచి సాయం చేసిన వారిపై విషం జిమ్ముతున్న జీవితాలు నేడు. సాయంత్రం అయితే ఆరుబయట అరుగు మీద కూర్చొని

0: సాయంత్రం అయితే ఆరు బయట అరుగు మీద కూర్చొని బాధలు ఆనందాలను పంచుకుంటూ కల్మషం లేని మనసులను సంపాదించుకున్న ఆ వీధి అరుగులు చిరునామాకు సాక్ష్యాలు. వదినా వదినా అనుకుంటూ, బావా బావా అనుకుంటూ, ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అన్నా తమ్ముడా అని పిలుపుకు అక్కా చెల్లి పిలుపు ఎక్కడో దూరాన ఉన్న రక్తబంధాలను మరిపిస్తుండే. రక్త సంబంధాలను మరిపిస్తుండే. ఓ అప్పటి జీవితాలే వేరు. ఆ వీధి కలిపిన బంధానికి అందరూ ఆప్తులయ్యేటోళ్ళు. నేటి సమాజపు వీధులను తనిఖీ చేస్తే కల్మషం నిండిన కాలుష్యపు వీధులే దర్శనమిస్తున్నాయి.
1: నా కవితా శీర్షిక ముహరం పండగ. నిద్రమత్తులో నుంచి చీకటి జారుకుంటుంటే
0: డప్పు సప్పుళ్ళు మా నిద్ర దుప్పట్లను లాగుతుండే. వీళ్ళ చావిడికి అడిగి మా అక్క మేము పోయేటోళ్ళం. అప్పటికే సవార్లన్నీ నిప్పుల గుండాలు తొక్కేటివి. ఆ డప్పుల సప్పుళ్ళు వింటూ సవార్లకు మొక్కులు జల్లించేటోళ్ళు. అగ్గి మీద సాంబ్రాణి పొగ వేస్తుంటే చూసేటోళ్లకు ఒళ్ళంతా రోమాలు నిక్కబొడిచేవి. పొద్దు పొడుస్తుంటే నిప్పుల గుండం సల్లబడుతుండే.
1: ఒక్కో సవారిని చూస్తుంటే ఎన్నో ఏళ్లుగా మొక్కుల ఆనవాల గుర్తులు, మెరుపుల దండలు, రంగురంగుల పెద్ద పెద్ద తాజీయాలు. ఏడాది కోపాలు వచ్చే పీర్ల పండగకు
0: ఆ నాలుగు రోజులు ఊరంతటికీ పొద్దుమాపులు, మత సామరస్యపు గొడుగు పడుతుండే. మొహరం పండగ నా జీవితపు పుస్తకపు పేజీలో మడత పెట్టిన నా బాల్యపు పేజీ. నా కవితా శీర్షిక చీకటి సూర్యుళ్ళు. ఇంటిదేవరను మనసులో తలుచుకొని సద్దిబువ్వ టోపీ నెత్తికి వత్తకపోకుండా బొగ్గుతట్టకు తోడుగా నిలిచే తుండును సద్దిబుట్ట చేతికిస్తూ వెళ్ళొస్తున్న నా నౌకర్కి చెక్కు చెదరని తన నవ్వుల సంతకం చేసి పంపుతూ ఉంటుంది. మోటార్ సైకిల్ తీస్తూ ఉంటే భద్రత మరిచిన నా ప్రయాణానికి హెల్మెట్ ఇచ్చి భద్రతా బాధ్యతను గుర్తు చేసి నా పనిలో భద్రతను మర్చిపోవద్దని యాది చేసినట్టే ఉంటుంది. ఇంటి నుండి రక్షణతో బొగ్గుబాయి పనికి పోవుడు ఎన్నో ఏళ్లుగా సీనియర్లు ఛార్జీ ఇచ్చిండ్రు. గదొక ఆచారంగా సాగుతుంది నేటికి. రక్షణ పరికరాలు రక్షణ సూత్రాలు మా పనికి అవి ఆయుధాలు. ఉపరితల గనిలో అయినా భూగర్భ గనిలో అయినా చీకటి సూర్యుల ఇంట చిరునవ్వుల దీపానికి, ప్రమాదరహిత ఉత్పత్తికి దివిటీలు, రక్షణ పరికరాలు.
2: మీరింతవరకు ఈగ రంజాన్ గారి స్వీయ కవితలు విన్నారు.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
4: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా సిరివెన్నెల ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం అందించారు కెవి మహదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ

0: మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

మరింతవరకు లలిత సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. ముందుగా సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ആകാശവാണി. വിദ്യ ഉദ്യോഗ സമാചാരം ഉദ്യോഗവാണി.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. న్యూఢిల్లీలోని సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 179 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ ఏలో 19, గ్రూప్ బిలో 35, గ్రూప్ సిలో 125 ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి మెట్రికులేషన్, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎండి, ఎంఎస్, పీహెచ్డి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా లెక్కలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయసు 25 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.ccrum.ayush.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం www.ccrum.ayush.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 31 జూలై 2026. మరొక ప్రకటన. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ వారు గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 647 పోస్టులు భర్తీ చేయనున్నారు. ట్రేడ్ అప్రెంటీసులు 294, టెక్నీషియన్ అప్రెంటీసులు 353 ఖాళీలు ఉన్నాయి. అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాలు ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ సర్టిఫికెట్ కూడా తప్పకుండా ఉండాలి. వయసు విషయానికి వస్తే 30 జూన్ 2026 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.iocl.com https://www.iocl.com ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 28 జూలై 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో మొదటి శ్రోత ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే.
1: నమస్తే అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు అండి. లక్ష్మీదేపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ప్రశాంతి నగర్ నుండి వెంకటేశ్వరరావు గారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి?
1: నేను జర్నలిస్ట్ మేడం.
0: అచ్చా, ఓకే. ఈరోజు ఏ మూవీ నుంచి సాంగ్?
1: కన్నెవయసు చిత్రం నుంచి.
0: కన్నెవయసు, తప్పకుండా అండి. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం, నా పేరు గురువారెడ్డి, మా ప్రకాశం జిల్లా.
0: ప్రకాశం జిల్లా నుంచి గురువారెడ్డి గారు. ఓకే, ఇవాళ ఏ చిత్రం నుండి పాటను కోరుకుంటున్నారు? అదృష్ట జాతకుడు చిత్రం నుండి పాట.
1: ఓకే మేడం.
0: సరే అండి. ఇవాళ యాప్తో వింటున్నారా? ముందు ఎప్పుడైనా కాల్ చేశారా? ఇవాళే కుదిరిందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.

0: కొంటే గోలకొండ అపో అపో హడల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హలో, నమస్తే అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం. ఇప్పుడే షాప్కి వచ్చి షాప్ తెరిచి ఓపెన్ చేసి అగరబత్తి గుర్తించినాక మీకు లైన్ జరిగింది.
1: అవునా, తీసేశారా షాప్? అయితే
2: మేడం,
1: ఓకే. ఏ చిత్రం నుండి పాటను కోరుకుంటున్నారు ఇవాళ?
2: అల్లూరు సీతారామ నుంచి వస్తాడు మహారాజ్ అన్న పాట. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.
1: తప్పకుండా అండి, మీకు ఇష్టమైన పాట వచ్చేస్తుంది.
2: మా శ్రోతలందరికీ మరి మీ స్టేషన్ డైరెక్టర్ వ్యాఖ్యాతలకి పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: శ్రీరామ హనుమాన్.

0: హలో, నమస్తే అండి. హలో,
1: మేడం. గుడ్
0: నమస్తే.
1: మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పూరి మండలం తంగరడ గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నాను అండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నమస్కారాలు. ఏ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు?
1: దొంగమ్మడు మేడం సినిమా పేరు.
0: ఓకే, అందులో ఏ సాంగ్ అండి?
1: కోకమ్మ చెప్పమ్మ అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. మీరు
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటి ఉన్నందరి కోసం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో, నమస్తే అండి.
1: హలో శుభోదయం మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా?
1: బాగున్నాను మేడం. చిన్న పాసిల్ నుండి బాటర్ ఫీల్డ్ వస్తాయి.
0: ఓకే, ఏ చిత్రం నుండి సాంగ్ కోరుకుంటున్నారు ఇవాళ?
1: గుండా చిత్రం నుంచి నా గుండెలు తీసినప్పుడు జానికి గారు ఆలపించిన గీతం వినిపించండి.
0: ఓకే, తప్పకుండా.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: హలో, నమస్తే అండి.
10: నమస్తే మేడం, నేను ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోనవాలపల్లి మేడం.
9: ఓకే, ఏ చిత్రం నుండి పాటను కోరుకుంటున్నారు ఇవాళ?
10: ప్రేమనగర్ నుంచి కడవెత్తికి వచ్చింది కళ్ళ పిల్ల.
9: ప్రేమనగర్ నుంచి, ఓకే అండి. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
10: థ్యాంక్ యూ మేడం.

0: மொட்டிமலா
1: சை பால்
0: கஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
0: హలో
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మేడం నాది కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రాణాజపాలెం మండలం ఈలపుడికి నమస్తే. బాగున్నారా మేడం?
0: బాగున్నాను బాబుచారి గారు, మీరు బాగున్నారా?
3: మేము బాగున్నాం మేడం. ఈరోజు నవోదయం చిత్రం నుంచి అక్కు అక్కు అక్కు అనే పాట ఉంటుంది మేడం.
0: నవోదయం నుండి పాట తప్పకుండా అండి.
3: శ్రోతలందరి కోసం, మా ఈలపుడి గ్రామ ప్రజల కోసం
0: తప్పకుండా. మీరు కోరుకున్న పాట మీరు చెప్పిన వాళ్ళందరి కోసం.
3: ఓకే మేడం.

0: హలో, నమస్తే అండి.
1: శుభోదయం మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పునం రమేష్ మేడం, లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం నుంచి మేడం. బాగున్నా మేడం.
0: బాగున్నాను రమేష్ గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏ చిత్రం నుండి పాటను కోరుకుంటున్నారు ఇవాళ?
1: భరత సింహారెడ్డి మూవీ మేడం. అందులోంచి మళ్ళీ మళ్ళీ వచ్చి పున్నం ఇలా నువ్వు నవ్వుతుంటే చాలు ఇలాంటి సాంగ్ మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం.

0: నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

0: ఈ ప్రసారంలో ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఆర్టీ కాలనీ పాత పాలవంచ నుంచి శారదా సంపత్కోన్ మాట్లాడుతున్నానండి.
0: ఓకే శారదా గారు, బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏ చిత్రం నుండి పాటను కోరుకుంటున్నారు ఇవాళ?
1: ఇవాళ సుమంగళి చిత్రంలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట వినిపించండి.
0: సుమంగళి చిత్రం నుండి పాట. ఓకే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ.

0: హలో, నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: బయటి రాజేష్ అండి, మొలకలపల్లి మండలం రింగిరెడ్డిపల్లి నుండి.
0: మొలకలపల్లి నుండి రాజేష్ గారు. ఓకే, ఏ చిత్రం నుండి పాటను కోరుకుంటున్నారండి?
1: శుభాకాంక్షలు సినిమా నుంచి పాడు గారు మేడం.
0: శుభాకాంక్షలు చిత్రం నుండి ఏ పాట?
1: మనక పలకవే మధుమాసపు కోయిలవే.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: హలో, మీమాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో,
0: మీమాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తల రాములు మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారు రాములు గారు?
1: చికెన్ షాప్ మేడం.
0: ఓ, సండే సండే పని ఎక్కువేమో.
1: పని గిరాకీ లేకనే మేడం ఫోన్ చేశాను.
0: వస్తారు, చిన్నగా సండే కదా, చిన్నగా లేచి రావాలి కదా.
1: అదే మేడం.
0: ఏ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు ఇవాళ?
1: కొండవీటి సినిమా నుండి. మంచి సాంగ్ అయ్యండి మేడం.
0: కొండవీటి చిత్రం నుండి పాట. ఓకే అండి.
1: మన శ్రోతలందరి కోసం మేడం.
0: తప్పకుండా.
1: ఓకే మేడం.

0: యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: హలో, మీమటితో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
3: హలో.
2: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నేను అచ్చమ్మ, కోయగూడ నుంచి అచ్చమ్మ మాట్లాడుతున్నా.
2: ఓకే అండి, ఇవాళ ఏ చిత్రం నుండి పాటను కోరుకుంటున్నారు?
3: ఛత్రపతి సినిమా నుంచి గుండుసూది గుండుసూది అని ఆ పాట మేడమండి.
2: ఛత్రపతి చిత్రం నుండి పాట. సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
3: థ్యాంక్ యూ మేడం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార

0: హలో, మేమాటితో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో, శుభోదయం మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటేష్ గారు. ఏ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు ఇవాళ? అభిమన్యుడు చిత్రం నుండి సూర్యుడు చూస్తున్నాడు పాట.
1: ఈ పాట మా శంకరం సార్ కోసం, రమా కోసం, పద్మావతి కోసం సార్.
0: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరి కోసం ఈ పాట.

0: ఇవాళ మన కార్యక్రమంలో ఆఖరి శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే.
1: నమస్తే మేడం గారు, నా పేరు సుల్తాన శ్రీనివాస్ మేడం గారు, వెంకటేశ్వర కాలనీ కిన్నెర స్టీల్ ఏరియా కొత్తగూడ నుండి మేడం గారు.
0: ఓకే శ్రీనివాస్ గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: నేను ఇంతకుముందు మేషన్ వర్క్ చేసేవాడిని మేడం గారు, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ఇంటి దగ్గరే ఉంటాను 2 సంవత్సరాల నుంచి.
0: ఓకే, ఏ మూవీ నుంచి సాంగ్ అండి?
1: మీరలేని ఆడది మూవీలో నుంచి తొలి వలిపే తీయనిది అనేది సుబ్రహ్మణ్యం గారు పాడింది సింగిల్ సాంగ్ మేడం, సాడ్ సాంగ్.
0: అచ్చా, ఓకే అండి.
1: తొలి వలిపే తీయనిది అనే పాట.
0: సరే సరే,
1: థ్యాంక్ యూ మేడం గారు.
0: మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.

మీరింతవరకు మీ మాటతో ఊపాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ సుగ్రీవ. ఇక ఇంతవరకు మీతో ముచ్చటించిన నేను మీ రేడియో నేస్తం కీర్తనా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం ఈ శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు వింటారు. ఈనాటి ఏకచిత్రగానంలో యూనివర్సల్ మీడియా వారి ఓయ్ చిత్రం నుండి పాటలు. పాడినవారు కేకే కార్తిక్, యువన్ శంకర్ రాజా, సురేంద్ర కృష్ణ, కృష్ణ చైతన్య, శ్రేయా ఘోషల్, ప్రియ, సిద్ధార్థ. సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా. యూనివర్సల్ మీడియా వారి ఓయ్ చిత్రం నుండి పాటలు ఏకచిత్రగానం శీర్షికన.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఓయ్ చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు కేకే కార్తిక్, యువన్ శంకర్ రాజా, సురేంద్రకృష్ణ, కృష్ణ చైతన్య, శ్రేయ ఘోషల్, ప్రియ సిద్ధార్థ్. సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: కార్గిల్ యుద్ధం. భారత్ పాకిస్తాన్ మధ్య 1999లో మే నుండి జులై వరకు కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడటం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ, యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలు బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తముందని రుజువయ్యింది. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్దాలకి ఇది తాజా ఉదాహరణ. అణుబాంబులు కలిగి ఉన్న దేశాల మధ్య జరిగిన యుద్దాలలో ఇది రెండోదిగా చెప్పుకోవచ్చు.
1: మంచుకొండల్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని కొండకింది ప్రాంతాల నుండి ఎదుర్కొని వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలను బలిదానం చేసి భారత విజయానికి తోడ్పడ్డారు ఎందరో సైనికులు. వారందరి త్యాగ ఫలితమే ఈ కార్గిల్ విజయం.

0: భారత్ పాకిస్తాన్ విభజన జరగకముందు కార్గిల్ ప్రాంతం లద్దాఖ్ ప్రాంతంలోని బలిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. మొదటి కాశ్మీర్ యుద్ధం 1947-48 తర్వాత నియంత్రణ రేఖ బలిస్తాన్ జిల్లా గుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో భాగమైంది. 1971 జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరుదేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు.
1: కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ

0: జిల్లాలోని మిగతా ప్రాంతాలలాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉంటుంది. శ్రీనగర్ లేలను కలిపే జాతీయ రహదారి NH1D కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతంలోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 కిలోమీటర్ల పొడవున కొండలపై నుంచి కాల్పులు జరిపారు. కొండల మీదున్న సైనిక స్థావరాలు 16,000 అడుగుల ఎత్తులో కొన్నైతే 18,000 అడుగుల ఎత్తులో మరికొన్ని ఉన్నాయి. కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్య కారణం చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్థావరాలను స్వాధీనపరచుకోవడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించడం. అంతేకాక ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల కింద నుంచి పోరాడే వారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి. దానికి తోడు గడ్డకట్టుకుపోయేంత చల్లటి ఉష్ణోగ్రత మరో అడ్డంకి. ఈ కారణాల వల్లనే పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి దిగింది.
1: 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే అయినప్పటికీ సియాచిన్ హిమానీ నదం మీద పట్టు సాధించడానికి ఇరు దేశాలు చుట్టుపక్కల ఉన్న కొండల మీద సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి. 1990 సంవత్సరంలో కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటు వాదం అనుప్రయోగాల వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని లాహోర్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1998-1999 మధ్య శీతాకాలంలో పాకిస్తాన్ సైన్యం కొంతమంది సైనికులను ముజాహిదీన్ల రూపంలో భారత్ కాశ్మీర్లోకి పంపింది. ఈ చర్యకి ఆపరేషన్ బద్ర్ అని గుప్తనామం చేసింది. దీని లక్ష్యం కాశ్మీర్ లడాక్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం, భారత్ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాకిస్తాన్ ఉద్దేశ్యం.
0: అప్పటి భారత సైన్యాధిపతి వేద్ ప్రకాష్ మాలిక్, ఎందరో ఇతర పండితులు చెప్పిన దాని ప్రకారం ఈ కార్యక్రమానికి పాకిస్తానీయులు చాలా కాలం క్రితమే రంగం సిద్ధం చేసుకుని ఉన్నారు. కాని యుద్ధ తీవ్రతకు భయపడి పాకిస్తాన్ నాయకులు వెనక్కి తగ్గారు. 1998లో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవ్వగానే మళ్లీ ఈ పథకానికి ప్రాణం పోశాడు. అప్పటి కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న కొంతమంది మాజీ సైనికుల మాటలు వినండి.
2: నా పేరు సువేదార్ ఎక్స్ బండారు వెంకన్న. నేను 1977 సెప్టెంబర్ నుండి 2005 అక్టోబర్ 3 వరకు, అనగా 28 సంవత్సరాలు పూర్తి చేసి మాజీ సైనికుడిగా ప్రస్తుతం భద్రాచలంలో నివాసం ఉంటున్నాను. నేను కోర్ ఆఫ్ సిగ్నల్స్ లో జాయిన్ అయ్యానండి. నాది కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఈ 28 సంవత్సరాల్లో రకరకాలైన ఎక్విప్మెంట్స్ ని హ్యాండిల్ చేయడం, కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడం, ఫార్వర్డ్ ఏరియాస్ లో ఉన్న మన సైనికులందరికీ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చాలా కమ్యూనికేషన్ లో మార్పులు వచ్చాయండి. ఎస్పెషల్లీ ట్రోపోస్కేటర్ అండ్ సాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ ఇట్లా రకరకాలుగా చాలా వచ్చాయి. వాటిలో సిగ్నల్స్ లో చాలా ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రత్యేకించి ఎస్పెషల్లీ కార్గిల్ వార్ గురించి అనుకుంటే, రజౌరిలో నేను పోస్టెడ్ గా ఉన్నానండి. అక్కడ నుంచి కృష్ణా ఘాటి అని చెప్పేసి ఉంది, అక్కడ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగిందండి. అక్కడ నుంచి ఫార్వర్డ్ పోస్ట్ లో జరిగే కమ్యూనికేషన్ ని మానిటర్ చేయడం, మా యొక్క కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము కమ్యూనికేషన్ ని ప్రొవైడ్ చేయడం, ఇది మా మెయిన్ ఉద్దేశం అండి. అలాగే చేశాం కూడా. మానిటరింగ్ అంటే ఇది జరుగుతున్నప్పుడు కమ్యూనికేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, ఫార్వర్డ్ ఏరియాస్ లో అవతల వాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఫర్ పాకిస్తాన్, వాళ్ళ నెట్వర్క్ ని, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ని మానిటర్ చేయడం, వాళ్ళు మాట్లాడిన దాన్ని రికార్డింగ్ చేయడం, ఆ మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఎటు నుంచి ఎటువైపుగా వస్తున్నారు, లేకపోతే వాళ్ళ మూమెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఫర్దర్ ప్లానింగ్స్ ఏంటి అనేది మనకి ఆ మానిటరింగ్ వల్ల మనకి చాలా మటుకు తెలుస్తాయండి. అది మనకి మన ఫార్వర్డ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎంతో ఫెచింగ్ గా ఉంటుంది అది మేము ఫార్వర్డ్ చేయడం వల్ల. ఇది అక్కడ మేము చేసిన డ్యూటీ అండి. ముఖ్యంగా కార్గిల్ పార్టిసిపేషన్ అనేది ఫైటింగ్ ఫోర్స్ కు సహాయంగా మేమంతా ఉండటం వల్లనే ఒక సక్సెస్ అనేది అచీవ్ చేయగలిగాము. దీనికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఆర్మీలో చేరినందుకు, నా యొక్క జన్మభూమికి నేను నా రుణం తీర్చుకున్నంత హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా భగవంతుడు అనేవాడు వరప్రసాదం అని చెప్పేసి నేను భావిస్తున్నాను యాజ్ ఎ సైనికుడిగా.

నా పేరు ఎండి సార్. 2026 ఇయర్ చేశాను ఏజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ గా. 2017 లో నేను రిటైర్ అయ్యాను. 1995 నుండి సర్వీస్ స్టార్ట్ అయినది. 2017 నవంబర్ 5 రిటైర్ అయ్యాను. కార్గిల్ అంటే టైగర్ హిల్ పట్టుకున్న తర్వాత లడాయి మొత్తం యుద్ధం అనేది సమాప్తమైంది అనమాట. అంతకుముందు మేము ఆర్డర్ దొరికిన తర్వాత మా బెటాలియన్ వచ్చి స్టాండ్బై లో ఉండింది. మేము తంగధార్ అనే ఏరియాలో ఉండినాం. తంగధార్ నుండి మూవ్ చేసి శ్రీనగర్ కు వచ్చాం. అప్పుడు కూడా ఫైరింగ్ నడుస్తూనే ఉంది. శ్రీనగర్ నుండి సౌపూర్ అనే గ్రామానికి వెళ్ళాం. అది కూడా మిలిటెంట్ ఏరియా. ఆ మిలిటెంట్ లు కూడా ఫైరింగ్ చేస్తున్నారు ఆ టైంలో. అది కూడా మేము క్రాస్ చేసుకుంటేనే ద్రాస్ సెక్టర్ కి వెళ్ళాం సార్. ద్రాస్ సెక్టర్ వెళ్ళి ఆగిపోయాం. ఆ తర్వాత మాకు ఆర్డర్ దొరకలేదు పైకి వెళ్తానికి. 3 వీక్స్ అక్కడ ఉన్నాం. అక్కడే ఉండి ఆ టైగర్ హిల్ పట్టుకున్న తర్వాత మాకు బ్యాక్ వెళ్ళిపోమన్నారు. బ్యాక్ వచ్చేసాం సార్. ఆ ప్రాంతం మొత్తం హిల్స్. ఒక కొండ ఎక్కాలంటే చాలా మన ట్రిప్పింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. అంటే 90 డిగ్రీస్ ఉంటుంది ఒక్కొక్క కొండ. ట్రిప్పింగ్ చేసుకుంటే వెళ్ళారు వేరే యూనిట్. అంటే 9 ఆ టైంలో 15 గ్రినేడియర్స్ 9 గ్రినేడియర్స్ ఏదో 2 వెళ్ళింది ఇక్కడికి. మొత్తం ట్రిప్పింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ పోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత 2-3 బెటాలియన్స్ వాషిట్ తర్వాత 3 బెటాలియన్ పోతే సక్సెస్ అయింది అది. సరేనా సార్. ఆర్మీ అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఆర్మీ పోవాలి. ఏమైనా మిలిటెన్స్ వచ్చినా గానీ ఆర్మీ ఉండాలి. ఎర్త్క్వేక్ వచ్చినా గానీ ఆర్మీ ఉండాలి. ఫ్లెక్స్ వచ్చినా గానీ ఆర్మీ పోతుంది. ఈ రోజు వరకు ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా గానీ ఆర్మీ వెళ్తుంది. అన్ని రూల్స్ సార్. ఆర్మీ అనేది అన్ని రూల్స్. ఎక్కడ వెనకాడరు. ఆర్డర్ దొరికితే చాలు అక్కడ వెళ్ళాలి. అందరేమో పనికి గులాం అంటారు. కానీ ఆర్మీ ఆర్డర్ కి గులాం. సర్వర్ ఆర్డర్ కి సర్వింగ్ చేస్తుంది. ఆర్జీ ఎంప్లాయీస్ వచ్చి వర్కర్స్. కానీ ఆర్మీ అట్లా కాదు. ఓన్లీ ఆర్డర్ కోసమే. ఆర్డర్ దొరికినంటే నువ్వు పోవాలంటే పోవాలి. అట్లా నడుస్తుంది ఆర్మీ యొక్క పని. అంటే మాకు వచ్చే మా సీనియర్ వచ్చే లోపల అది క్యాప్చర్ అయిపోయింది. వాళ్ళది ఆర్టీ బొమ్మ అంటే వస్తుంది. తర్వాత ఆర్టీ బొమ్మ అనమంటే వాళ్ళు 50-60 కిలోమీటర్స్ ఉంది. వాళ్ళు ఫైర్ చేస్తారు అనమాట. ఆ బొమ్మ అటుమెంట్ వస్తుంది. మన బోఫర్స్ ఫైరింగ్ పోతున్నది పైనుండి. ఒక్కొక్కసారి మన బోఫర్స్ మన మీద పడే సిచ్యువేషన్స్ పడతాయి. ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కింద మళ్ళీ తెలుస్తుంది వాళ్ళు పై ఉన్నారు, మనం కింద ఉన్నాం. పై నుండి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, కింద నుండి ఎఫెక్ట్ తక్కువ పడుతుంది. అలాంటి చేశాను సార్. ఇద్దరు జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వీర చక్ర దొరికినట్టే వాళ్ళకు ఒక వాళ్ళ జేబుల్లో ఒక 5 పైసలు నాణ్యాలు ఉండినాయి. ఆ టైంలో 5 పైసలు నాణ్యాలు వాళ్ళ ప్రాణాలని రక్షించినాయి. ఆ రోజు వాళ్ళు ఇప్పుడు కూడా బతుకున్నారు. ఒక జూనియర్ కమిషన్ ఆఫీసర్ ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మొత్తం బాడీ మొత్తం గుండ్లు కనబడతాయి మీకు. ఛాతీ మీద 2-3 గుండ్లు అట్లే ఉన్నాయి. అలాంటి స్థితిలో వాళ్ళు చచ్చి కూడా పెట్టారు. ఒక రోల్ చేసుకుని వాళ్ళు ఏమనుకున్నారు, ఇతను చనిపోయాడు అనుకున్నారు. ఛాతి మీద కొట్టారు అతనికి. ఛాతీలో పల్స్ లో 5 రూపీస్ కాయిన్స్ ఒక 5-6 ఉన్నాయి. దానికి తగిలి ఆ 5 రూపీస్ కాయిన్స్ అతను బతికిపోయాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్. అది 1999 లో జరిగిన విషయం. టైగర్ హిల్ ని మనం క్యాప్చర్ చేశాం కాబట్టి ఆ రోజు ఈ రోజు వరకు మనం విజయ దివస్ ని తెలుసుకుంటున్నాం దాని గుర్తుగా. ఇప్పుడు అమర్ జవాన్ స్థూపం అనేది ఉంది ఇక్కడ. ఇక్కడ ఖమ్మంలో ఉంది. మన ఫ్లాగ్ డే రూపంలో ఎట్లా జరుపుతామో ఇది కూడా అట్లే జరుపుకుంటాం. ఇలా గుర్తుగా సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా దాని విజయం సందర్భం సంతోషంలో చాలా ప్రోగ్రామ్ నడుస్తాయి. ఆర్మీలో కూడా ఎక్సైజ్ లో కూడా చాలా మంది ఒక అసోసియేషన్ ఉంటుంది ఇక్కడ. అసోసియేషన్ తప్పుడు జరుపుతారు. ఇలాగా సైనికులు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. ప్రాణాలకి వడ్డించి అక్కడ తన తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని ఇసిపెట్టి అవసరమైతే నిద్రాహారాన్ని ఇసిపెట్టే డ్యూటీలు చూస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం

0: ఎక్స్ మిలిటరీ మెన్ పాషా గారు మాట్లాడుతూ,
1: అప్పుడు నేను కొత్త ట్రైనింగ్ అయ్యి వెళ్ళాను. 12 అటాక్ అయిన తర్వాత అందరినీ మొబిలైజ్ చేసేసారు. అప్పుడు కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఫోన్లు అంత యాక్టివ్ ఉండేది కాదు, ఓన్లీ లెటర్స్ రేడియో మీదే మేము న్యూస్ తెలుసుకునేది. అయితే మొత్తం మేము పాకిస్తాన్ బోర్డర్ లో ఉండేది. ఒక 100 మీటర్స్ దూరంలో మాకు పాకిస్తాన్ సోల్జర్స్, వాళ్ళ ట్యాంకర్స్ అన్ని కనిపించేటి ఎండ్.

ఇప్పుడు నేను కొత్తగా ట్రైనింగ్ అయ్యి వెళ్ళాను. 12 అటాక్ అయిన తర్వాత అందరినీ మొబిలైజ్ చేసేసారు. అప్పుడు కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఫోన్లు అంత యాక్టివ్ ఉండేది కాదు, ఓన్లీ లెటర్స్ రేడియో మీదే మేము న్యూస్ తెలుసుకునేది. అయితే మొత్తం మేము పాకిస్తాన్ బోర్డర్ లో ఉండేది, ఒక 100 మీటర్స్ దూరంలో మాకు పాకిస్తాన్ సోల్జర్స్ వాళ్ళ ట్యాంకర్స్ అన్ని కనిపించేది. ఎండ ఎక్కువ రాజస్థాన్ బోర్డర్ లో ఉండే అప్పుడు ఫస్ట్ మా వార్తలిని, తర్వాత రేడియో స్టేషన్ వాళ్ళది కూడా మాకు దొరికేది అన్నట్టు. అప్పుడు చిన్న చిన్న రేడియోస్ ఉండేది ఫిలిప్స్, వాటిలలో న్యూస్ అంటే నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంది, ప్లానింగ్ ఏంటిది అనేది మేము వినేది. దానికి తగ్గట్టు మేము తయారయ్యేది. నైట్ ఓన్లీ 2 అవర్సే పడుకునేది, అది కూడా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి. అంటే ఇప్పుడు 3 డ్యూటీలో ఉంటే 2 అవర్స్ వాళ్ళు, 2 అవర్స్ మిగిలిన 4 మేల్కొని ఉంటారు. అట్లా బోర్డర్ మీద అట్లా డ్యూటీ ఇచ్చాం. ఆర్డర్ ఒకటే, ఫైర్ అన్న మాట ఒకటే ఇవ్వలేదు. మిగిలినన్నీ మేము ఇక అన్ని రెడీగా ఉండే, ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా సిద్ధంగా ఉండే. కాకపోతే ఇక రాజకీయ పరిణామాల వల్ల అది కొంచెం క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ మేము దాదాపు ఒక 2 ఇయర్స్ ఉండే బోర్డర్ లో, మేము అలాగే 2 ఇయర్స్ ఉండే. మాకు సెలవులు కూడా లేకుండే, చాలా కష్టపడ్డామండి అప్పుడు ఆ మూమెంట్ లో. అవి ఎప్పటికీ ఇక రావు, మళ్ళీ ఆ రకంగా కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు అంటే అన్ని మాడిఫైడ్ అయిపోయినాయి. యుద్ధాలు అంటే కూడా ఇంట్లో కూర్చొని స్విచ్ చేసినా కూడా కంట్రీ కంట్రీని లేపేసి. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆమ్నే సామ్నేకి లడాయి అన్నట్టు, ఎదుటిని చంపాలా మనం ముందుకు పోవాలా. యుద్ధం అనేది ఎవరికి రావద్దు, ఏ దేశానికి కూడా యుద్ధం అనే అవకాశం కూడా రావద్దు అని నాకు అనిపిస్తుంది ఆ మూమెంట్ లో. ఇప్పుడు ఒకరిని చంపిన తర్వాత ఒకరితో అయిపోయేది కాదు, ఇక అట్లాంటి ఒక 100,000 మంది వస్తా అంటారు. ఇక మనం కూడా పోతూ ఉంటాం. ఆ రకంగా ఉండేది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మన జాగ్రత్తలు మనం ఉంటే కూడా ఆ పాములు ఎడార్లో రక్త పింజర్లు అవి ఉంటాయి, వాటి నుంచి కూడా దాటుకుంటే ఇట్లా వచ్చేసాం. ఆ 2 ఇయర్స్ నా లైఫ్ లో మర్చిపోలేనండి. తర్వాత జమ్ములో ఉన్నాను, జమ్మూ శ్రీనగర్ లో అక్కడ ఉన్నా కూడా అంత ఏమనిపించలేదు. అప్పుడు యుద్ధం ఉన్న మూమెంట్ లో ఘోరంగా ఉండే. మేము రెడీలో ఉండే ఆదర్శాలే, వాళ్ళు కూడా అటు రెడీలో ఉండే. కంట్రోలింగ్ మొత్తం యుఎస్ స్టేట్ లో ఉండేది అప్పట్లో. ఐకాలజీ అవి వాళ్ళు జీపీఎస్ లో మానిటర్ చేసేవాళ్ళు, మన టెక్నాలజీ అంత ఉండేది కాదు 2001లో. ఇది ఇప్పుడు వాజ్పేయి గారు చాలా స్మూత్ గా డీల్ చేశారు. ఎప్పుడైతే ముషరఫ్ వచ్చి ఆగ్రా ఒప్పందం క్యాన్సిల్ అయిందో అప్పుడు ఇంకా సివియర్ అయిపోయింది. ఆ యొక్క 6 మంత్స్ అసలు మర్చిపోలేమన్నట్టు, పగలనక రాత్రి ఏముండేది కాదు, అన్ని ఒకే రకంగా అనిపించేది. టైగర్ హిల్స్ లో ఉన్నప్పుడు అప్పుడు విక్రమ్ బాత్రా అని ఒక యంగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి యుద్ధం చేశారు. చాలా అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్. మన భారతదేశం చెందిన వాళ్ళు 1300 నుంచి 1600 మంది వీరమరణం పొందారు, వాళ్ళు 3400 మంది పోయారు. అంటే పైనుంచి శత్రువుని కాల్చడం ఈజీ. ఇప్పుడు మనం కింద వెళ్తున్నాం, పైనుంచి ఒక రాయి చుట్టే అది మనకి తగులుతుంది, కంపల్సరీ తగ్గుతుంది. ఒక గుట్ట మీకు వెళ్ళి రాయి దొర్లిచ్చినా కూడా అది తగిలి మనం చచ్చిపోతాం. అదే కింద నుంచి రాయి వేయలేం కదా, అవన్నీ ఎత్తుకుంటా వాళ్ళు రాత్రి 3 o'clock అప్పుడు క్లైంబింగ్ చేసుకుంటా మధ్య మధ్యలో ఆడుకుంటా ఆ హిల్ ని క్యాప్చర్ చేయడం కూడా యుద్ధ చరిత్రలోనే అదొక పెద్ద ఘట్టం అండి. టైగర్ స్వాధీనపరచుకోవడం.

0: శీతాకాలంలో వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల ఇరు దేశాల సైన్యాలు కొన్ని సైనిక స్థావరాలను వదిలి వెనక్కి వెళ్తారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి వారి వారి స్థానాలకి వెళ్లి గస్తీ నిర్వహిస్తారు. 1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్ సైన్యం తన సైనిక స్థావరాలను వెంటనే తిరిగి ఆక్రమించుకోవడమే కాక నియంత్రణ రేఖ దాటి భారత సైనిక స్థావరాలను కూడా ఆక్రమించుకున్నారు. స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ నార్థర్న్ ఇన్ఫాంట్రీకి చెందిన సైనికులు భారత భూభాగంలోకి చొరబడి యుద్ధానికి అనువైన ప్రదేశాలను ఆక్రమించుకున్నారు. వీరికి కాశ్మీరీ తీవ్రవాదులు, అఫ్ఘాన్కు చెందిన కిరాయి తీవ్రవాదులు సహకరించారు.
1: ఈ కార్గిల్ యుద్ధం మొదట్లో పాక్ చొరబాట్లను కనుగొని సైన్యాన్ని పంపింది భారత్. మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు.

0: బస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకు పంపలేదు. శతఘ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటుదారులకు వీలు కల్పించింది. కాని మే 2వ వారానికి సౌరభ్ కాలియా నేతృత్వంలోని భారత్ గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో చొరబాట్ల తీవ్రత తెలియని భారత్ దళాలు ఇది కేవలం ఉగ్రవాదులైన జీహాదీల పని అనుకుని 2-3 రోజుల్లో వారిని వెళ్లగొట్టవచ్చు అనుకుంది. కాని నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల పరిస్థితి ఇలాగే ఉండడం వల్ల వీరు అవలంబిస్తున్న పద్ధతులలో తేడాల వల్లనూ ఇది చాలా పెద్ద దాడేనని నిర్ధారణకు వచ్చాయి. మొత్తం 130 నుండి 200 చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు పాక్ సైనికులు. ముషారఫ్ మాత్రం 1,300 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాడు.
1: అందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్తో జవాబిచ్చింది. 2,00,000 భారత సైనికులను పంపించింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ని ప్రారంభించింది.

0: భారత నావికాదళం కూడా పాకిస్తాన్కు చెందిన ఓడరేవులకు, ముఖ్యంగా కరాచీ ఓడరేవుకు వెళ్లే మార్గాలను మూసివేసేందుకు సిద్దమైంది. పూర్తి స్థాయి యుద్దం సంభవిస్తే పాక్ వద్ద కేవలం 6 రోజులకు సరిపడే ఇంధనం మాత్రమే ఉందని అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు.
1: ఆ సమయంలో పాక్ ఆక్రమణల మీదనే భారత్ దాడి చేసింది. కాశ్మీర్ మొత్తం ఎత్తైన కొండ ప్రాంతం. ఇక్కడ NH-1D జాతీయ రహదారి వంటి అత్యుత్తమ రోడ్లు సైతం 2 లేన్లకి పరిమితమయ్యాయి. ఇటువంటి కష్టతరమైన మార్గం వల్ల ట్రాఫిక్ నిదానంగా సాగింది. అంతేగాక ఎత్తైన ప్రదేశం కావడంతో విమానాల ద్వారా సామాగ్రిని తరలించడం కష్టతరమైంది. దీంతో NH-1D రహదారిని కాపాడుకోవటం భారత్కు అత్యంత ప్రధానం. పాకిస్తాన్ సైన్యానికి వారి స్థావరాల నుండి NH-1D రహదారి స్పష్టంగా కనిపించడమే కాక శతఘ్నులతో దాడి చేయటం అత్యంత సులువు. ఇది భారత సైన్యానికి పెద్ద సమస్య, ఎందుకంటే అన్ని రకాల సైన్య సామాగ్రిని తరలించుకోవడానికి ఈ రహదారి చాలా అవసరం. శతఘ్నులతో దాడి వల్ల లేహ్ ప్రాంతం విడిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా హిమాచల్ ప్రదేశ్ ద్వారా మరో మార్గం ఉంది.
0: చొరబాటుదారుల వద్ద చిన్న ఆయుధాలు, గ్రెనేడ్లు మాత్రమే కాక పిరంగులు, శతఘ్నులు, యుద్ద విమానాలను కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. చాలా చోట్ల చొరబాటుదారులు మందు పాత్రలు అమర్చారు. 8,000 మందు పాత్రలు కనుగొన్నట్లు భారత సైన్యం ప్రకటించింది. మానవరహిత విమానాలు, అమెరికా సమకూర్చిన AN-TPQ-36 ఫైర్ ఫైండర్ రాడార్ల ద్వారా పాకిస్తాన్ పర్యవేక్షణ కొనసాగించింది. NH-1D చెరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీనపరచుకోవడం భారత సైన్యపు మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకే ద్రాస్లో ఉన్న టైగర్ హిల్, టోలోలింగ్ కాంప్లెక్స్ల మీద దాడి చేశారు భారత సైనికులు. ఆ తదుపరి వెంటనే సియాచిన్ గ్లేషియర్కి ప్రవేశం కల్పించే బటాలిక్ టూర్ టోక్ సబ్ సెక్టార్ మీద దాడి చేశారు. పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శిఖరాలలో .45-90, .53-53 ఉన్నాయి. .45-90 NH-1D కనుచూపు మేరలో ఉంది. .53-53 ద్రాస్ సెక్టార్లోనే అత్యంత ఎత్తున ఉన్న ప్రదేశం. అందువల్లే పాకిస్తాన్ దళాలకు NH-1D సులభంగా కనిపించే అవకాశం ఏర్పడింది. జూన్ 14వ తేదీన .45-90 తిరిగి స్వాధీనం పరుచుకున్న భారత సైన్యానికి ఈ చోటనే అత్యధిక సంఖ్యలో సైనిక నష్టం జరిగింది. రహదారి పరిసర ప్రాంతాలలోని సైనిక స్థావరాలను జూన్ మధ్యనాటికి తిరిగి స్వాధీనపరుచుకున్నప్పటికీ ద్రాస్ ప్రాంతంలోని రహదారిపైకి మాత్రం యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగించారు భారత సైనికులు.

NH1D రహదారి కనిపించే కొండ ప్రాంతాలను తిరిగి స్వాధీనం పరుచుకున్న తర్వాత భారత సైన్యం శత్రువులను నియంత్రణ రేఖ అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టాయి. టోలోలింగ్ వద్ద జరిగిన యుద్ధం తర్వాత యుద్ధ పరిమాణాలు భారత్కు అనుకూలంగా మారింది. టోలోలింగ్ వద్ద పాకిస్తాన్ దళాలకి కాశ్మీర్ వేర్పాటువాదులు సహకరించారు. పాయింట్ 51-40 అయిన టైగర్ హిల్ పలు ఇతర చోట్ల గట్టి వ్యతిరేకత చూపించినా చివరికి విజయం భారత్కే వరించింది. పాక్ దళాలు టైగర్ హిల్ వద్ద పాతుకుపోయారని భారత సైన్యానికి అర్థమయ్యింది. అంతేగాక ఇక్కడ ఇరు పక్షాలకి బాగా ప్రాణనష్టం సంభవించింది. చివరగా జరిపిన దాడిలో 10 మంది పాక్ సైనికులు, 5 భారత సైనికులు మృతి చెందగా టైగర్ హిల్ భారత

0: వశమైంది. మరికొన్ని పేరు లేని కొండలపై కూడా తీవ్ర పోరాటాలు జరిగాయి.
1: ఆపరేషన్ పూర్తిగా మొదలయ్యేసరికి దాదాపు 250 శతజ్ఞులను కనుచూపు మేరలో ఉన్న సైనిక గుడారాలలోని చొరబాటుదారులను వెళ్లగొట్టడానికి సిద్ధం చేశారు. బోఫోర్స్ ఫీల్డ్ హోవిట్టర్ చాలా ముఖ్య పాత్ర పోషించాయి. కొన్ని ప్రాంతాలలో వీటిని పూర్తి స్థాయిలో భారత దళాలు ఉపయోగించుకున్నాయి. మిగిలిన ప్రాంతాలలో వీటిని మోహరించడానికి సరిపడ స్థలం లేకపోవడంతో అనుకున్న ఫలితాలు రాలేదు. భారత సైనిక దళం ఒక MiG-27 స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇంజిన్ విఫలం కావడంతో కోల్పోయింది. మరో MiG-21 ఫైటర్ ని పాక్ దళాలు కూల్చివేశాయి. పాక్ దళాలు పాతుకుపోయిన స్థలాల మీద భారత వైమానిక దళం లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది.
0: ఈ విధంగా కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన ఎంతో మంది సైనికులను కోల్పోవలసి వచ్చింది భారత్. చివరకు టైగర్ హిల్ ని ఆక్రమించుకుని కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది భారత్.
1: ఈ కార్గిల్ యుద్ధంలో ఎందరో సైనికులు వీరమరణం పొందారు. అందులో పాల్గొన్న వారు ఇప్పటికీ కొందరున్నారు. అహర్నిశలు శ్రమించే సైనికులకు, మాజీ సైనికులకు ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని కోరుకుంటూ భారతదేశాన్ని తలెత్తుకునేలా విజయకేతనం ఎగురవేసిన సైనికులందరికీ ఇవే మా కృతజ్ఞతాభివందనాలు.

ఈ ప్రసారంలో 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం.

0: ఒకే ఒక్కడు ఈ చిత్రం కోసం
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989707158.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 10:55 కావస్తోంది. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి మరికొద్ది క్షణాల్లో.

0: सकती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
0: ये आकाशवाणी
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాల్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 కిందటి కుశాక్ క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. జూలై 4 నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల

బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983 ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.

భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పతకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పతకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పతకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పతకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ 4 రజత పతకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, టాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కాని వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతో మంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి, గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని

అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని

మామిడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు, వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేశ్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటోక్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంత మంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతో మంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత

కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోదు నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలిస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశ

0: దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఈ మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.

0: So my advice is to step forward, take cutting-edge challenges, and persist until you make it happen. India needs young talent to come up and solve the real problems of India and for the world. And the next decades, the upcoming decades are India's decades, and our youth are going to play a very important role. And this milestone of Vikram 1 launching successfully to orbit is a symbol that anything can be done by the power of youth in the country.
1: Thank you so much for joining us, sir.
2: Mirintavarku. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మన్ కీ బాత్ లో ప్రస్తావించిన స్కైరూట్ ఏరోస్పేస్ కో ఫౌండర్ మరియు సీఈఓ శ్రీ పవన్ కుమార్ చందన్ గారితో శ్రీమతి నిహారా కానేటి సంభాషణ విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. వినబోయే పాట సిపాయి చిన్నయ్య చిత్రం నుండి ఈ పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత నావికాదళంలో ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌక ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్నుద్దేశించి

0: ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ఆధునిక యుద్ద నౌక పూర్తిగా భారత్లోనే రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఉపయోగించిన సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మ నిర్బర్ భారత్ కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేనా మే INS మహేంద్రగిరి షామిల్ కియా గయా. ఇస్మే 75% సే అధిక స్వదేశీ సామగ్రి కా ఉపయోగ్ హువా. యే ఆత్మ నిర్భర్ భారత్ కి బఢ్తీ శక్తి కా ప్రతీక హై. ఇసీ మహీనే DRDO నే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ కా భీ సఫల్ పరీక్షణ కియా.
0: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన్ మౌసమ్, దుష్మన్ కి చునౌతీ, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతీ సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
1: విక్రమ్-1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారే యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కీ కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వ కారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పీవీ సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
1: పీవీ సింధు బ్యాడ్మింటన్ మే జపాన్ ఓపెన్ కా ఖితాబ్ జీతనే వాలి పహలీ భారతీయ బన్ గయీ హై. ఉన్కీ ఇస్ ఉపలబ్ధి పర్ పూరే దేశ్ కో గర్వ్ హై. భారతీయ మహిళా క్రికెట్ టీమ్ నే భీ లండన్ మే లార్డ్స్ స్టేడియం మే అప్నా పహలా టెస్ట్ మే జీతా హై. యహ్ ఏక్ ఐతిహాసిక్ జీత్ హై.
0: ఆగస్టు 7న దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రధానమంత్రి తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు. కొంతమంది పోచంపల్లి, ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను, భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: आकाशवाणी 1999 కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి, ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూ కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

0: కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకిత భావంతో, కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్దంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్టాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా,
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
5: ఎందుకురా?
4: నా పాకెట్ మనీ.
5: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
4: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
5: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
4: మరి మీ మొబైల్ ఇవ్వండి.
5: ఇదిగో,
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సఫై బస్తీ కొత్తగూడెం బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమానికి స్వాగతం.
1: ఈ కార్యక్రమంలో ముందుగా ఒక గేయం విందామా? పాడిన వారు ఎస్కే నయీం, 4వ తరగతి.
2: పిల్ల

0: మంగళం. పాట విన్నాం కదా, ఇప్పుడు ఎస్కే ఇర్ఫాన్ ఒక పాట పాడుతాడంట, విందామా మరి?
1: తీయతేనియసోననా తెలంగాణ, వీర చరితలకు ననా తెలంగాణ. తరగలై గోదారి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది. తల్లిని కడుపులో తరగనన్నీ గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. పాల్గురికి కవనాన దేశీ పదముల బాట, పలుకే బంగారమవు రామదాసుని పాట. ఏములాడ వేల్పునకు కోడె మొప్పుల కొలుపు, జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు.
0: పాట విన్నాం కదా, ఇప్పుడు అబ్దుల్ ఒక చిట్టి గేయం పాడతాడట, విందామా?
2: చిట్టి చిల్కమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా, గూట్లో పెట్టావా గుటుక్ మింగావా.
0: చిట్టి గేయం విన్నాం కదా. అవును, పుస్తకం అంటే మనకు తెలుసు కదా, వాటిలో కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు నాకు నచ్చిన పుస్తకం గురించి విందాం. నాకు నచ్చిన పుస్తకం వేమన శతకం. ఈ పుస్తకంలో వేమన రచించిన పద్యాలు ఉన్నాయి. పద్యాలు చాలా వరకు సరళమైన భాషలో ఉన్నాయి, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నాయి, నీతిని ప్రబోధించే విధంగా ఉన్నాయి. సమాజంలో జరిగే విషయాలను తేటతెల్లం చేసినట్లుగా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా సులభంగా చదవగలిగే విధంగా ఉన్నాయి. ఉదాహరణకు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా, పశుల వన్నె వేరు పాలెల్లనొక్కటి, పుష్పజాతి వేరు పూజయొకటి, దర్శనంబులారు దైవంబునొక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమా. అణువుగా

0: చమై ఉండద విశ్వదాభిరామ వినురవేమ. విన్నారా వేమన పద్యాలు గొప్పతనం? నా మటుకు నాకు 20 పద్యాలు పైగానే నేర్చుకున్నా. వేమన శతక పద్యాలను ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని నా కోరిక. మరి మీరు కూడా వేమన పద్యాలను పాడి మానవత విలువల్ని గ్రహిస్తారు కదూ. నాకు నచ్చిన పుస్తకంలో వేమన పద్యాల గురించి విన్నాం కదా. ఇప్పుడు యూసుఫ్ మరో చిట్టిపాట పాడతాడట.
1: నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు, సవరం గూట్లో పెట్టిండు, సవరం అమ్మ చూసింది, గూట్లో సవరం తీసింది, చిట్టి జడలు వేసింది, తమ్ముడు జడను చూశాడు, సవరం పట్టి గుంజాడు, సవరం ఊడిపోయింది, పక్కున అమ్మ నవ్వింది.
0: చిట్టిపాట బాగుంది కదూ. ఇప్పుడు రైతు పొలం బంగారం అంటూ వెన్నెల కథ చెప్పబోతోంది, విన్నామా?
2: అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడయ్యాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలని అనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలం అంతా తవ్వారు. ఎంత తవ్వినా వాళ్లకు బంగారం దొరకలేదు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచలేదు. ఎలాగో తవ్వాం కదా అని తవ్విన పొలంలో విత్తనాలు వేశారు. బాగా పంట పండింది. తండ్రి చెప్పిన బంగారం పండిన ఈ పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతకసాగారు.
0: ఇప్పుడు ఎస్కే సుహానా ఎప్పుడు సంపద కలిగిన అంటూ పద్యం చెబుతుందట, విందామా మరి?
1: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధులు వచ్చు, అది ఎట్లన్నన్ తెప్పలు చరి నిండిన కప్పలు 10,000 చేడు గదరా సుమతి.
0: పద్యం విన్నాం కదా. ఇప్పుడు అదిగదిగో తోట తల్లి అంటూ నయం వస్తున్నాడు.
1: అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మను పిలిచెను కదరా, రాము సోము పదరా, తమ్ముళ్ళారా మనమంతా తప్పగా వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా, ముందు ముందుగా దాగుడు మూతలు ఆడాలిరా, పిమ్మట పాటలతో పూటలు గడపాలిరా, తల దిమ్మును వీడాలిరా.
0: తోట తల్లి పిలిచింది అంటూ నయీం గేయం పాడాడు కదా. ఇప్పుడు అడవి గురించి వై యశస్విని చెబుతుందట. చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీకు అడవి అంటే తెలుసా? అడవిని వనం అరణ్యం అని కూడా అంటారు. పెద్ద పెద్ద చెట్లు చేమలతో నిండి ఉన్న ప్రదేశం. ప్రతి దేశంలోనూ అడవులుంటాయి. అడవి సహజ సంపదలలో ఒకటి. అడవిలో రాళ్ళు బండలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నివసిస్తున్న ఊర్లు అన్నీ ఒకప్పుడు అడవులే. అడవి అనగా చెట్లు చేమలతో కూడినది. సహజంగా చెట్లు పెరిగి ఉంటాయి. లతలు తీగలు పుట్టలు గుట్టలు ఉంటాయి. అందులో అడవి జంతువులైన పులి సింహం ఏనుగులు జింకలు కోతులు కుందేళ్ళు మొదలైన అడవి జంతువులు నివసిస్తాయి. ఇంకా నెమళ్ళు పావురాలు కంజు పిట్టలు పిచుకలు బంగారు పిచుకలు మొదలైన పక్షులు ఉంటాయి. వాగులు జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో తాబేళ్ళు మొసళ్ళు మొదలైనవి నివసిస్తాయి. ఈ జంతువులు పక్షులు ఆనందంగా అడవిలో తిరుగుతూ జీవనం సాగిస్తాయి. వాటి ప్రపంచంలో అవి ఉంటాయి. వాటికి కావాల్సిన ఆహారం అడవిలోనే దొరుకుతుంది. తేనె పండ్లు దుంపలు మొదలైనవి అన్నీ అడవిలోనే సహజ సిద్ధంగా ఉంటాయి. మాంసాహార జంతువులు చిన్న జంతువులను వేటాడి జీవిస్తాయి. చిన్న జంతువులను మరియు ఏనుగుల్లాంటి పెద్ద జంతువులు ఆకులు కొమ్మలు తిని జీవిస్తాయి.

0: పూర్వకాలం మనుషులు కూడా అడవిలోనే జీవించేవారు. వారిని ఆదిమానవులు అంటారు. మనం కూడా ఆదిమానవుల సంతతికి చెందిన వాళ్ళమే. నాగరికత అభివృద్ధి చెందాక అడవులను నరికి గ్రామాలుగా తయారు చేసుకున్నాం. తరువాత వాటిని పట్టణాలుగా, నగరాలుగా, మహానగరాలుగా మార్చుకున్నాం. మనం ఈనాటికి కూడా అడవిపైనే ఆధారపడి ఉన్నాం. మన ఇంట్లోని మంచాలు, సోఫా సెట్లు, తలుపులు, కిటికీలు ఇవన్నీ చెట్టు నుండి వచ్చిన చెక్కలే. మనం తలస్నానం చేస్తున్న కుంకుడికాయలు, తీయతీయగా తింటున్న తేనె, పూజ ద్రవ్యాలలో వాడుతున్న హారతి కర్పూరం, మంచి గంధం ఇవన్నీ చెట్ల నుండి వచ్చినవే. అంతదాకా ఎందుకు? మనకేదైనా జబ్బు చేసినప్పుడు వాడే మందులలో వనమూలికలు కలిసి ఉంటాయి. ఇంకో విషయం ఏమిటంటే, మనం అంటే విద్యార్థులు వాడుతున్న పెన్సిల్, ఎరేజర్ ఉన్నాయి కదా, అవి కూడా వృక్షాల నుండి వచ్చినవే. వర్షాలు కురవడానికి ఉపయోగపడే కొండలు, గుట్టల్ని పిండిగా చేసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. దాంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగి మానవాళికి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కనుక అడవికి మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. మన అవసరార్థం ఒక చెట్టును నరికితే మరో మొక్కను నాటాలి. మన సహజ సంపద, మన ప్రాణదాత అయిన అడవిని కాపాడుకోవాలి. అడవి గురించి తెలుసుకున్నాం కదా. మనకు అడవి వలన ఎన్ని ఉపయోగాలున్నాయో, ఎన్ని జంతువులు పక్షులు అడవిపై ఆధారపడి బ్రతుకుతున్నాయో, అడవుల్ని నిర్మూలించడం వలన అడవి జంతువులు అంతరించిపోతున్నాయి. కోతులు చూసారా, ఇప్పుడు ఊళ్ళోనే నివసిస్తున్నాయి. ఎందుకంటే అడవులు నరికివేయడం వల్ల అక్కడే ఆహారం లేదు, అందుకే మన ఇళ్ళ వద్దకు వస్తున్నాయి. అందుకే అడవుల్ని కాపాడుకుందాం. ఇప్పుడు ఒక చిట్టి పాట అజ్మత్ పాడగా విందాం.
1: చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి

0: మనది, బాయిలో కప్ప క్యార్ క్యార్ మనది, సంగలో పాపా ప్యార్ ప్యార్ మనది.
1: చిట్టి గేయం విన్నాం కదా, ఇప్పుడు మా బడిలో జరిగే కార్యక్రమాల గురించి విందాం. మా బడిలో స్వచ్ఛ భారత్, మేము మరియు మా బడి ఇరుగు పొరుగు వారు కలిసి మా పాఠశాల పరిసర ప్రాంతాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతాం. చెత్తా చెదారం లేకుండా ఎప్పటి చెత్తను అప్పుడు ఏరి చెత్త కుండీలో వేస్తాం. మా పాఠశాలలోని తరగతి గదులను కూడా పరిశుభ్రంగా ఉంచుతాం. గోడలపై ఉన్న బూజును దులిపి శుభ్రం చేస్తాం. ప్రతి గదిలోనూ చెత్త బుట్టలను ఏర్పాటు చేస్తాం. పెన్సిల్ చెక్కిన పొట్టును మరియు చిత్తు కాగితాలను వాటిలో వేస్తాం. ఇప్పుడు హరితహారం గురించి. మా బడి ఆవరణలో మొక్కలు నాటడానికి చోటు లేదు. అయినా పాత ప్లాస్టిక్ డబ్బాల్లోనూ మరియు చిన్న చిన్న కుండీల్లోనూ మట్టిని నింపి మొక్కలు నాటాము. వాటికి రోజు నీరు పోసే బాధ్యత హరితహారం కమిటీది. ఆ మొక్కలు మొలకెత్తే సమయంలోనూ చిగురించే సమయంలోనూ వచ్చే మార్పులను మేమంతా గమనిస్తాం. అందరం భలే ఉత్సాహంగా వాటి గురించి మా కవితల్లో కూడా రాస్తాం.
2: స్వచ్ఛ భారత్ గురించి, హరితహారం గురించి విన్నాం కదా. మన పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత.
1: ఇప్పుడు ఎస్కే నాజర్ పద్యం చెబుతాడట.
3: ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ, వివరింపంగా అపకారికి నుపకారము నెపనెన్నక సెయ్యువాడే నేర్పరిసుమతి.
1: పద్యం విన్నాం కదా, ఇప్పుడు ఒక నాటక విందాం.
3: ఒరే శివ, నిన్న ఎందుకు ఆలస్యంగా వచ్చావు?
4: పిల్లి ఎదురైందని, ఎవరో తుమ్మారని మా తాతయ్య నన్ను కాసేపు ఉండి వెళ్ళమన్నారు, అందుకే ఆలస్యమయ్యింది.
3: రేపు పిక్నిక్కి వస్తున్నావా? మన బడి పిల్లలందరినీ టీచర్లు తీసుకొని వెళ్తున్నారు.
4: నేను రాలేనురా.
3: ఎందుకని?
4: రేపు మంగళవారమని మా తాతయ్య నన్ను వెళ్ళొద్దన్నారు.
3: ఆశ్చర్యంగా ఉందే, మంగళవారం అన్ని రోజుల్లాంటిది కాదా ఏమిటి?
4: ఏమో.

0: నాకు తెలీదు.
1: పదండి పదండి, ఇంటికి వెళ్దాం. పదండి పదండి
2: పదండి పదండి.
3: బచ్చల కూర గోంగూర పాలకూర, బచ్చల కూర గోంగూర పాలకూర.
2: అరే శివా, కూరగాయల అబ్బాయిని పిలు.
0: అలాగే అమ్మా. కూరగాయల అబ్బాయి, కూరగాయల అబ్బాయి.
3: వస్తున్నా.
2: అరే శివా.
0: ఏమిటి తాతయ్య?
2: ఇవాళ ఆకుకూరలు తినకూడదు.
0: ఎందుకు?
2: ఇవాళ శనివారం అని.
0: అలాగా. వద్దంకుల్, సారీ అంకుల్.
2: ఎందుకని?
0: ఆకుకూరలు తినకూడదట.
2: ఎవరు చెప్పారు?
0: మా తాతయ్య.
2: ఇలాంటి మూఢ నమ్మకాలు ఈ రోజులో కూడా ఉన్నాయా? బాగానే ఉందిలే. అరే శివా, శివా.
0: ఏమిటి తాతయ్య?
2: కాస్త మంచి నీళ్లు తేరా.
0: అలాగే, నీకు జ్వరం వచ్చింది కదా, కాసేపు ఆగు, తెస్తాను.
2: అరే శివా, శివా.
0: ఏమిటి తాతయ్య?
2: త్వరగా తేరా, దాహంతో నోరు ఎండిపోతుంది.
0: నేను నీళ్లు తెస్తూ ఉంటే పిల్లి ఎదురైంది తాతయ్య.
2: పిల్లి ఎదురైతే ఏమిటి రా, త్వరగా తేరా.
0: పిల్లి ఎదురైతే మంచిది కాదని నువ్వే చెప్పావు కదా తాతయ్య.
2: అవన్నీ మూఢనమ్మకాలు రా, మా పూర్వీకులు పాటిస్తే మేము వాటిని పాటిస్తున్నాము, ఇకెప్పుడు పాటించను రా. నీళ్లు తేరా బాబు.
0: ఇవిగో తాతయ్య మంచి నీళ్లు. సారీ తాతయ్య, పిల్లి ఎదురు రాలేదు తాతయ్య, నేనే నీతో అబద్ధం చెప్పాను.
2: సరేలేరా, నాకు తెలిసొచ్చేలా చేశా, వెరీ గుడ్ రా శివా.
0: ఇంకెప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు పాటించావు కదా.
2: అస్సలు పాటించను రా.
0: మా మంచి తాతయ్య, భలే భలే భలే భలే.
4: నాటకం విన్నాం కదా. ఈ నాటకలోని పాత్రధారులు తాతయ్య కేఎస్కే నయీం, శివ ఎస్కే ఇర్ఫాన్, అమ్మ ఎస్కే తస్లిం, ఆకుకూరల అబ్బాయి ఎస్కే అజ్మత్, రవి ఎస్కే నాజర్ పాషా. మనం మన పనులు మంచిగా చేసుకోవాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండడం అంటే ఏ జబ్బులు లేకుండా జీవించడం. జబ్బులు ఎందుకు వస్తాయంటే మనం పరిశుభ్రంగా ఉండకపోతే వస్తాయి. అంతేకాక పరిశుభ్రమైన ఆహారం తినకపోతే జబ్బులు చేస్తాయి. పోషకాహారం లోపం వల్ల కూడా జబ్బులు వస్తాయి. పోషకాహారం అంటే ఏమిటి? పోషకాహారం అనగా మనకు శక్తినిచ్చే ఆహారం. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల వనాలు మొదలైనవి ఉన్న ఆహారం. ఇవన్నీ ఒకే పదార్థంలో మనకి లభించవు. అందుకే మనం అన్నం లేదా రొట్టె, కూరలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, బెల్లం, తేనె, దుంపలు, మొలకెత్తిన గింజలు మొదలైనవి తినాలి. ఇవన్నీ మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. అయితే ఈ రోజుల్లో బజార్లో దొరికే ఆహారం జంక్ ఫుడ్ రూపంలో ఉంది. జంక్ ఫుడ్ అనగా పిజ్జా, బర్గర్లు, ఐస్ క్రీమ్లు, కేక్లు, బిర్యానీ, పాల పదార్థాల మిఠాయిలు. వీటిని తింటే స్థూలకాయం వస్తుంది. అంటే వయస్సుకు మించిన బరువు పెరుగుతారు. మనుషులు బాగా లావుగా అయినప్పుడు బీపీ, డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు వస్తాయి. ఆరోగ్యం గురించి యశస్విని చెప్పగా విన్నాం కదా.
5: ఇప్పుడు రమ్యశ్రీ ఒక కథ చెప్పబోతోంది, విన్నావా?
6: అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రత్తయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు జగ్గయ్య, ఒట్టి అమాయకుడు. రత్తయ్య ముసలివాడైనాడు, జబ్బు చేసింది, దగ్గి దగ్గి అలిసిపోయేవాడు. డాక్టర్ వచ్చాడు, మందులు ఇచ్చాడు. మందు సీసా మీద బాగా ఊపి తాగండి అని ఉంది. జగ్గయ్య దానిని చదివాడు, మందు తాగించాడు. కానీ రత్తయ్యకు దగ్గు దగ్గలేదు. మళ్ళీ డాక్టర్ వచ్చాడు, మందు తాగించావా అని అడిగాడు. ఓ, నాన్నను బాగా ఊపి మందు తాగించాను అన్నాడు జగ్గయ్య. జగ్గయ్య తెలివి తక్కువత్వానికి డాక్టర్ నవ్వుకున్నాడు. నాన్నను కాదు, సీసాను బాగా ఊపి మందు తాగించాలని చెప్పాడు. జగ్గయ్య తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు.
4: కథ విన్నాం కదా. మనం ఇంతవరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సఫాయి బస్సీ కొత్తగూడెం బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ఎస్కే ఇర్ఫాన్, ఎస్కే తస్లిం, వై యశస్విని, ఎండి ఆఫ్రిన్, ఎండి నహీద్ పాషా, ఎస్కే యూసుఫ్ పాషా, ఎస్కే సనా, టీసనా, ఎస్కే జహీర్, ఎస్కే నయీం,

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై ఇప్పుడొక చిత్రగీతం వింటారు. రేపటి పౌరులు చిత్రం నుండి ఈ పాట.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటున్న కర్గిల్ విజయ్ దివస్ దేశ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన తన మన్ కీ బాత్ 136వ ప్రసంగంలో ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభిస్తారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈరోజు మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు జరుపుకుంటున్న కర్గిల్ విజయ్ దివస్ మనలో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లను మన వీర సైనికుల ధైర్యం అధిగమించిందన్నారు. తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 136వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. సైనికుల ఖ్యాతిని నిమడింపజేసేలాగా ఢిల్లీలో ఈ నెల 14వ తేదీన మొదలైన ప్రత్యేక శౌర్య విజయ యాత్ర

0: కార్గిల్ యుద్ద స్మారక చిహ్నం వరకు చేరుకుంటుందని, దీని సందేశం ఒకే ప్రయాణం ఒకే దేశం ఒకే వందనమని ప్రధానమంత్రి అన్నారు.
1: కార్గిల్ కి ఊంచి ఊంచి చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతీ కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్ 1 ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి చెందిన చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ను ఊహించడానికే కష్టమైన కలను మన యువ ఆవిష్కర్తలు సాకారం చేసి చూపించారన్నారు. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పించామని, ఆ అవకాశాల ఫలితాలను ప్రపంచం ఈరోజు చూస్తోందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: విక్రమ్ 1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారే యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కి కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: అలాగే 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కూడా భారత నౌకాదళంలో ఇటీవలే చేర్చామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రతి వర్షపు బొట్టును కాపాడాలంటూ క్యాచ్ ద రెయిన్ ప్రచారం గురించి గత మన్ కీ బాత్ లో ఇచ్చిన పిలుపు మేరకు పాలక సంస్థలు సామాజిక సంస్థల్లోనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో దాదాపు 1500 చెరువులు నిర్మించారని చెప్పారు. మహారాష్టలోని నాసిక్ లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ది చేశారని కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిశాలోని భువనేశ్వర్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కూడా ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని రికార్డు సాధించిన తొలి భారతీయురాలుగా నిలిచిన పీవీఎస్ సింధు సాధించిన ఘనతకు యావత్ దేశం గర్విస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్ స్టేడియంలో తమ తొలి టెస్టు మ్యాచ్ గెలుచుకోవడం చారిత్రాత్మక విజయమని మోదీ చెప్పారు.
1: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई हैं. उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है. भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड्स स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है. यह एक ऐतिहासिक जीत है.
0: తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. చేనేత మగ్గంపై తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, ఆయా ప్రాంతాల ప్రజల కథలను వెలుగులోకి తెస్తున్నారు. పోచంపల్లి నుంచి పట్నా వరకు, కుతంపల్లి నుండి కచ్ వరకు దీనికి లెక్కలేని ఉదాహరణలున్నాయని ప్రధానమంత్రి అన్నారు. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెడుతుంటే మరికొందరు మహిళా నేత కార్మికుల నేకం చేసి ఉన్ని ఉత్పత్తులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఇది మన తల్లులకు, సోదరిమణులకు ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక కార్యకర్తలు ప్రజలతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేతను ప్రస్తావించడం పట్ల పోచంపల్లి వాసులు ఆకాశవాణితో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.
2: నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంతర్జాతీయ లెవెల్లో మార్కెట్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. దీనికి ప్రాచుర్యం బాగా పొందుతుందని నాకు ఆశాభావం అనిపిస్తుంది. ఇంకా కూడా హైలూప్ చేస్తాడని ఆశిస్తున్నారు. కాబట్టి మన్ కీ బాత్ లో మాట్లాడినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: మన్ కీ బాత్ ప్రసంగానికి పోచంపల్లి వాసి కృష్ణ ఇచ్చిన స్పందనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
3: నా పేరు మనీష్ కుమార్, హైదరాబాద్ లో ఉంటాను. ప్రధాని నరేంద్ర మోదీ గారి 136వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును ప్రధాని స్వయంగా అభినందించడం నాకు ఎంతగానో నచ్చింది.
4: పేరు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి, వనపర్తి జిల్లా. నీటి చుక్క ఊడ్చబట్టే కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో అందరం భాగస్వామ్యమై నీటి సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వారు సూచించడం జరిగింది.
5: నా పేరు కృష్ణ. వరంగల్ మోడీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గురించి చెప్పడం నాకు సంతోషంగా

0: కలిగించింది. ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసి భవిష్యత్తు తరాలలో కూడా దేశభక్తిని పెంపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
1: నా పేరు భారతిరెడ్డి, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని మన ఇళ్లలో ప్రతిష్ఠించుకోవాలని చెప్పడం నాకు చాలా నచ్చింది.
2: నా పేరు సూర్యదేవర విశ్వనాథ్. ఇవాళ కార్గిల్ విజయ దివస్. మనం ఈ రోజు క్యాలెండర్ చూడకుండానే మన దేశ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశాన్ని ప్రధాని గారు గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది.
3: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు ప్రారంభిస్తారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఇటీవల వేసిన మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ లో హైలెవెల్ ప్లాట్ఫామ్ తో పాటు ప్లాట్ఫామ్ పైకప్పు, ప్రయాణికులు వేచి ఉండే గది, ప్లాట్ఫామ్ పై తాగునీటి కుళాయిలు మొదలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.

0: ఈ రోజు క్యాలెండర్ చూడకుండానే మన దేశ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశాన్ని ప్రధాని గారు గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర భూగోగన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు ప్రారంభిస్తారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఇటీవల వేసిన మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో హైలెవెల్ ప్లాట్ఫామ్తో పాటు ప్లాట్ఫామ్ పైకప్పు, ప్రయాణికులు వేచి ఉండే గది, ప్లాట్ఫామ్పై తాగునీటి కుళాయిలు మొదలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట సికింద్రాబాద్ డెమో రైలును కేంద్ర మంత్రులు, రైల్వే అధికారులు జెండా ఊపి ప్రారంభిస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు ఇప్పటికే 2024-25 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించగా, నిన్న మరో 94 కోట్ల పైచిలుకు నిధు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్రంలోని మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి సహా 12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్గిల్ విజయ దివస్ సందర్భంగా పెరడ్ గ్రౌండ్స్ లోని వీరుల సైనిక స్మారకం వద్ద బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ మన భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈఓ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లో ఫోన్లో నిర్వహించిన ది సీఈఓ షీ నెవర్ న్యూ షీవర్స్ పుస్తకావిష్కరణ, హైదరాబాద్ స్టార్టప్ ఇకోసిస్టమ్ అవార్డ్స్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడిపోయిందన్న ప్రచారంలో నిజం లేదని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత 2.5 నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం 15% నుంచి 20%, ప్లాట్ల విక్రయాలు దాదాపు 40% పెరిగాయని ఆయన తెలియజేశారు. ములుగు జిల్లాలో 63.5 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభానికి సిద్దమవుతోంది. ఇప్పటికే 90% నిర్మాణం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 100,000 కుటుంబాలకు ఉచితంగా 5 మొక్కలు పంపిణీ చేస్తోంది. ప్రతి కుటుంబానికి 3 పళ్ల మొక్కలు, 2 ఔషధ లేదా అలంకరణ మొక్కలు అందజేస్తారు. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివస్ దేశ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ రోజు ప్రారంభిస్తారు. మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నాతో ఒక వండర్ఫుల్ గెస్ట్ ఉన్నారు. షీఈస్ అన్ అడ్వకేట్ అండ్ అన్ ఆర్బిట్రేటర్. అలాగే లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ కూడా ఉండడానికి చాలా మంచి పనులు కూడా చేస్తుంటారు. సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఇంతకీ ఎవరు ఈ ఇంట్రెస్టింగ్ పర్సన్ అని మీరు అనుకుంటుంటే గనక, షీఈస్ వెనెల. వెనెల గారు, హాయ్.
2: హాయ్ నిహారా, థ్యాంక్స్ ఫర్ హావింగ్ మీ హియర్. ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను వెనెల గారు, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నాను.
1: సో అడ్వకేట్ అండ్ ఆర్బిట్రేటర్ ఒక సీరియస్ ప్రొఫెషన్ లా చూస్తారు అందరూ, కానీ మీరు లైఫ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు నచ్చిన పనులు చేస్తూ మీ ప్రొఫెషన్ ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా. సో ముందుగా అసలు అడ్వకేట్ అవ్వాలని మీరు ముందే అనుకున్నారా, లేకపోతే ఇట్ వాజ్ అ వైజ్ డెసిషన్ దట్ యు టుక్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్?
2: సో ముందు నుంచి కూడా వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, ఎర్లీ స్టూడెంట్ డేస్ లో ఐ డిడ్ హ్యావ్ అన్ ఇంక్లినేషన్ టువర్డ్స్ లీగల్ ప్రొఫెషన్. కానీ తర్వాత ఏమైంది అంటే నేను ఆంథ్రోపాలజీ మాస్టర్స్ అట్ సైడ్ కలిపాను. దాని తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రీసెర్చ్ స్కాలర్ గా ఐ వాజ్

0: ఎలెక్టెడ్ ఆ దాంట్లో మై టాపిక్ వాజ్ జువెనైల్ జస్టిస్ సిస్టమ్. సో అది చేసేటప్పుడు ఆ రీసెర్చ్ ప్రాసెస్ లో నాకు ఏమనిపించింది అంటే ఐ డోంట్ వాంట్ జస్ట్ బీ ఇన్ ద జస్ట్ చదవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో కూడా ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు ఐ ఇనిషియలీ అయితే నేను ఆక్స్ఫర్డ్ కి వెళ్దాము, అక్కడ జస్ట్ లా డిగ్రీ చేసి ఐ కమ్ బ్యాక్ అనుకున్నాను. కానీ మనకి ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇక్కడే కంప్లీట్ చేసి ఉండాలి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే.
1: ఓకే,
0: యా. సో అప్పుడు ఐ డిసైడెడ్ దట్ ఇక్కడ కూడా చాలా మంచి లా కాలేజెస్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంపల్సివ్ డెసిషన్ లా చేయాలి అని అట్ లేటర్ స్టేజ్. ఇప్పటికే చాలా మంది ఏమన్నారంటే, లేదు మాస్టర్స్ చేసేసావు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ గ్రాడ్యుయేషన్ కి వెళ్ళి చాలా లేట్ అయిపోయింది కదా అని. బట్ ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్ అని, ఇట్ వాజ్ అ కాలింగ్ నాకు కూడా. అంతే, ఐ డెంట్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ దాట్. కంప్లీట్ చేసేసాను, ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అ వెరీ గుడ్ లా ఫర్మ్. సో అంతే, రెస్ట్ ఇస్ హిస్టరీ.
1: సో లా ఫర్మ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఓన్ గా కూడా మీ లా ఫర్మ్ ఓపెన్ చేశారు. అండ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని పిలవడం వెనకాల ఉద్దేశం ఒక చాలా మంచి ఆలోచనతో మీరు ఒక యాప్ లాంచ్ చేశారు ఈ మధ్య. సో ఆ యాప్ గురించి ఏమైనా చెప్తారా?
0: ష్యూర్. నేను ఎందుకు యాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న రీజన్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పుడు సోషల్ మీడియాకి అడిక్ట్ అని చెప్పలేను, కానీ అదొక లాంటి డీవియేషన్ లాగా. ఇప్పుడు మనకి చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం, మనం ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం పోస్ట్స్, రీల్స్, వీడియోస్ ఇవన్నీ. సో ఆ ప్రాసెస్ లో ఏమైంది అంటే, అంత సీరియస్ గా నేను ఎప్పుడు తీసుకోలేదు దాన్ని, జస్ట్ చూసేదాన్ని. బట్ నా ఫర్మ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ థాట్ లీగల్ అవేర్నెస్ వీడియోస్ చేద్దాము అని. అలా చిన్న చిన్న వీడియోస్ చేసి ఐ వాజ్ అప్లోడింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యునో వెరీ బ్యాడ్ కమెంట్స్ అండ్ యునో టూ మెనీ మెసేజెస్, యాడ్ రిక్వెస్ట్ అలా రావడం స్టార్ట్ అయింది అనమాట. సో ఐ థాట్ ఐ వాంట్ అప్లోడ్, అసలు ఎందుకు, నాకెందుకు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ లైక్ ఐ వాంట్ స్టే ఇన్ మై ఓన్ స్మాల్ బబుల్ అనమాట. సో ఐ వాజ్ వెరీ ఎఫెక్టెడ్. దాని తర్వాత చాలా కేసెస్ వచ్చేవి నాకు, బోత్ ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ. ప్రొఫెషనలీ ఏమో సైబర్ బులింగ్ మ్యాటర్స్ వచ్చేవి, పర్సనలీ ఏమో నాకున్న ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ దెమ్ స్లిప్డ్ ఇన్ టు డిప్రెషన్. ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్ లో ట్రోలింగ్, వెరీ వెరీ సివియర్ అబ్యూజ్, అండ్ అది మనం అసలు ఊహించలేము అంత ఎక్కువ ట్రోలింగ్. ఏదైనా ఒక చిన్న కామెంట్ దేని కింద పెడితే దానికి మళ్ళీ హేట్రెడ్, అబ్యూజ్. సో ఎట్లా అయిపోయిందంటే, చాలా మంది విమెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే భయపడడం స్టార్ట్ అయింది. సో నాకేమనిపించింది అంటే, వాట్ ఈస్ ద పర్పస్? ఇప్పుడు మనము రీడే లైఫ్ లో వీ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ దెన్ యూ పే అండ్ దెన్ టేక్ మోర్ ఆఫ్ హేట్రెడ్ అన్నది నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. బట్ ఈ యాప్ త్రూ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇట్ ఇస్ నాట్ అగేన్స్ట్ మెన్, ఇట్స్ నాట్ హేట్రెడ్ టువర్డ్స్ మెన్. ఇప్పుడు మనకి చాలా మంచి గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి బికాస్ వీ హ్యావ్ అ సేఫ్ స్పేస్. సో ఇది ఐ వాంట్ టు క్రియేట్ అ సేఫ్ స్పేస్ ఫర్ విమెన్.
1: సో ముందు ఈ యాప్ గురించి ఒక రెండే విషయాలు నేను చెప్తాను. సో వెన్నెల గారు ఇటీవల కాలంలోనే లాంచ్ చేశారు ఇది ఆల్ విమెన్ యాప్, అంటే కేవలం అమ్మాయిలు మహిళల కోసమే ఈ యాప్ ని డిజైన్ చేశారు. దాని ఉద్దేశం చెప్తున్నారు ఏంటంటే, ట్రోలింగ్ ఇవన్నీ కూడా జనరల్ గా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జరుగుతున్నాయి కాబట్టి ఆ డిప్రెషన్ కి లేదా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ కి లోను కాకుండా చాలా ఓపెన్ గా ఫ్రీడమ్ తో వాళ్ళ టాలెంట్స్ ని ఎక్స్పోజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక పాడ్కాస్ట్ లాగా కూడా వాడచ్చు కదా.
0: డెఫినెట్లీ. సో మేమేమనుకున్నామంటే, ఆ యాప్ క్రియేట్ చేసినప్పుడు నాట్ జస్ట్ ఫోటోస్ వీడియోస్ పెట్టడం కాదు, వీ వాంటెడ్ టు కేటర్ టు ద జెన్సీ. ఎందుకు అంటే, ఇప్పుడు మనం అడాలసెంట్ ఏజ్ లో ఉన్న గర్ల్స్ దే నీడ్ మోర్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ చాలా ఎక్కువ ఫ్లూయిడిక్ ఉంటుంది కదా, వాళ్ళది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు, ఎస్పెషలీ దీస్ డేస్. సో మేమేమనుకున్నామంటే, వీ థాట్ విల్ హ్యావ్ డిఫరెంట్ రూమ్స్. ఒకటేమో గాసిప్ రూమ్. సో ఏంటి అంటే, గాసిప్ రూమ్, కాలేజ్ లో ఏమైనా ప్రాబ్లం అయినా, గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్, కాలేజ్ లో మంచి డే అయినా, ఏదైనా ప్రాబ్లం అయినా. అండ్ ఇప్పుడు వి ఆల్ నో, మనం కూడా టీనేజ్ నుంచే వచ్చాం కాబట్టి మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోవడం కన్నా ఒక స్ట్రేంజర్ తో షేర్ చేసుకోవడం అన్నది, ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అ లాట్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, అలా చాలా ట్రాప్స్ లో కూడా పడుతున్నారు. సో గాసిప్ రూమ్ ఇస్ లైక్ అ స్పేస్, అక్కడ ఎవరెవరిని జడ్జ్ చేయరు. అది ఒకటి క్రియేట్ చేస్తాం. ఇంకొకటి టాలెంట్ రూమ్. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది విమెన్ దే పోస్ట్ అబౌట్, పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు, దాని కింద అసలు సో మెనీ పీపుల్ కీప్ కమెంటింగ్, నీకు ఏంటి టాలెంట్ ఉందా, నీకు డాన్స్ వచ్చా, ఎందుకు అప్లోడ్. సో అది ఎర్లీ స్టేజ్ లోనే ఇదైపోతుంది. సో వీ థాట్ దిస్ ఆల్సో విల్ హ్యావ్, అండ్ వీ థాట్ విల్ హ్యావ్ రికమెండేషన్ రూమ్, ఏదైనా ప్రోడక్ట్స్ రికమెండ్ చేయడానికి అవన్నీ. అండ్ యూ నో అబౌట్ ద బిగ్గెస్ట్ థింగ్ వీ థాట్ శ్రియాస్త్రా స్కూల్, ఐ థింక్ విల్ రిజర్వ్ ఇట్, విల్ డిస్కస్ అబౌట్ ఇట్ బికాస్ దట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ దట్స్ వెరీ వెరీ దట్స్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ కాబట్టి.
1: అయితే ఒక యాప్ ని మీరు లాంచ్ చేశారు అండ్ చాలా మంది దాన్ని ఇన్స్టాల్

0: చేసుకుని ఉంటారు. కానీ జనరల్ గా మనం సోషల్ మీడియాలో తీసుకుంటే అసలు ట్రోల్ చేయడానికి ఒక వ్యక్తిని మొహం మీద ఒక మాట అనడానికి మనకేదో ఫ్రీడమ్ ఉంది కదా అని ఏదో పడితే అది అనకూడదు కదా. అట్ ది సేమ్ టైం అది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అవుతుంది. సో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నిజంగా ట్రోల్ చేసిన వాళ్ళని క్యాన్ వి ఫిక్స్ దెమ్? అసలు అలాంటి సెటప్ ఏమన్నా ఉందా?
1: సెటప్ డెఫినెట్లీ ఉంది. యూ కెన్ రిపోర్ట్ దాట్ కామెంట్. చాలా సివియర్ ఉంటే సైబర్ క్రైమ్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లమ్ ద సటిల్ ట్రోలింగ్. కమెంట్స్ కింద యునో క్రిటిసిజం, హేట్రెడ్ అట్లాంటివి ఎంతమంది నన్ను రిపోర్ట్ చేస్తాం, ఎంతమంది మీద కంప్లైంట్స్ ఇస్తాం అండ్ ఏమాత్రం సీరియస్ గా తీసుకుంటారు అది కూడా చూసుకోవాలి కదా. అండ్ ఒక్కసారి వాళ్ళ కమెంట్ చూసి వాళ్ళకి జరిగిన డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏముంది, వాట్ ఈస్ దేర్? అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ నిహారా అనానిమిటీ. అనానిమిటీ అన్నది ట్రోలర్స్ ని ఇట్ బ్రీడ్స్ ట్రోలర్స్. ఇప్పుడు మనం తెలుసు కాబట్టి ఒక మాట అంటే యూ విల్ థింక్ ఓకే నాకు ఈ మంచి తెలుసు, ఐ విల్ రిటాలియేట్. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎవరు మనల్ని ఏమంటున్నారన్నది చెప్పలేం. అనానిమస్ కదా, ఎవరన్నా చేయొచ్చు. ఇప్పుడు ఎవరన్నా అన్న తర్వాత వాళ్ళ అకౌంట్ రిపోర్ట్ చేస్తే వేరే అకౌంట్ తో మళ్ళీ దెల్ కమ్ బ్యాక్. సో అది ఎలా అంటే ఫేక్ ఐడెంటిటీతో, వాట్ డు వి సే, మనం అక్షయ పాత్ర లాగా. విమెన్ కూడా చాలా మంది చాలా హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు డీకోడ్ ద రీజన్ బిహైండ్ ఇట్ బికాస్ చాలా సింపుల్ క్వశ్చన్ ఒక్కటి ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దెమ్ సెల్స్. నిహారా, ఏదైనా పోస్ట్ చేసినప్పుడు చాలా మంది కమెంట్ చేస్తుంటారు, డూ యూ థింక్ యూఆర్ బ్యూటిఫుల్? మై క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇఫ్ షీ థింక్స్ షీస్ బ్యూటిఫుల్? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ లూజింగ్? ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదు నిహారా, బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ అండర్ కాన్ఫిడెన్స్ అండ్ యాంగ్జైటీ అండ్ యునో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో ఈ యాప్ త్రూ ఐ వాంట్ టు ప్రమోట్ సిస్టర్హుడ్. ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ గుడ్ టు సే, మీకు మంచి చెప్పడానికి లేదా ఏం చెప్పకండి, అంతే. జస్ట్ లుక్ ఎట్ విమెన్ సెలబ్రేటింగ్ ఈచ్ అదర్. ఆ స్పేస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్.
0: కానీ జనరల్ సొసైటీలో మనం ఆ స్పేస్ క్రియేట్ చేసే విషయంలో చాలా ఫెయిల్ అవుతున్నామేమో అనిపిస్తుంది.
1: అవును,
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అది స్కూల్ లెవెల్ నుంచే కావచ్చు, ఇంట్లోనే సేఫ్ స్పేస్ ఇవ్వట్లేదు. ఇంట్లో కూడా నాకు ఇన్ని కేపబిలిటీస్ ఉన్నాయి, నేను ఇది వెళ్ళి చేస్తానంటే వెనక్కి లాగే వాళ్ళు 10 మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా మందికి ఈ యాప్ ఒక ప్లాట్ఫామ్ లా ఉంటుందేమో అనిపిస్తుంది.
1: అనిపిస్తుంది. అండ్ ఈ యాప్ పెట్టినప్పుడు కూడా చాలా ఎక్కువ బ్యాక్లాష్ వచ్చింది మాకు. ఇనిషియలీ చెప్పినప్పుడు దే వర్ లైక్, విమెన్ కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్లైన్ ఎవరు ఉండమన్నారు, తీసేయచ్చు కదా, మీకు బయటకు వస్తే మిమ్మల్ని ఏడిపిస్తారన్నప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నానికి డిఫరెన్స్ ఏంటి?
0: రెండు ఒకటే
1: కదా. ఇప్పుడు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దే వాంట్ బి ఆన్ సోషల్ మీడియా, అంటే ఒక ట్యాక్స్ పే చేయాలా వాళ్ళు, దట్ యునో నేను ఉన్నాను కాబట్టి ఓకే ఫైన్ ఐఎమ్ రెడీ ఫర్ ట్రోలింగ్ బట్ ఐ వాంట్ బి దేర్. అండ్ లాట్ ఆఫ్ హోమ్ మేకర్స్ కూడా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎస్పెషలీ మీకు కూడా తెలుసు అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. అదంతా సరే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోవాలా, మేము ఇక్కడ మాకు లైవ్లీహుడ్ ఉంది కాబట్టి మేము అబ్యూజ్ ట్రోలింగ్ అంతా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంటే ఇట్స్ లైక్ ఏం ఆప్షన్ లేదు కదా, ఐదర్ వేస్ యువర్ ఎట్ లాస్. సో ఇది చెప్పినప్పుడు కూడా అదొకటి అన్నారు. అండ్ వెన్ వి అప్రోచ్ పీపుల్ దే సెడ్ అథారిటీస్ లైక్ బి ఇట్ బ్యాంక్ పీపుల్ ఆర్ యునో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఇప్పుడు మాకు సపోర్ట్ కావాలి టెక్నికల్ సపోర్ట్ కి, దేవర్ లైక్ లేదు కుదరదు, ఐ థింక్ దిస్ ఇస్ లైక్ ఆల్ విమెన్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డేటింగ్ యాప్, మీకు ఏం చేయాలో తెలియక ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎందుకు ఇవన్నీ, హార్డ్ వర్క్ చేయొచ్చు కదా, ఎంతమంది విమెన్ లేరు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు.
0: రీసెంట్ గా వెన్నెలా గారు లాంచ్ చేసిన యాప్ గురించి, ఆల్ విమెన్ యాప్, ఆడపిల్లలు స్త్రీలు యూజ్ చేసుకోగలిగిన ఈ యాప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో వెన్నెలా, మీరు అన్నారు కదా మీరు చాలా కేసెస్ చూశాను ట్రోలింగ్ వల్ల బాధపడ్డ వాళ్ళు, సైబర్ స్పేస్ లో ఇబ్బందులు పడ్డ స్త్రీలని చాలా మందిని చూసి అప్పుడు ఈ యాప్ లాంచ్ చేయాలన్న ఐడియా వచ్చింది అని, ఒక ఐడియా లెవెల్ నుంచి ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు లాంచ్ చేశారు యాప్ ని. సో ఎటువంటి సమస్యలు మీరు చూసారు యాజ్ అన్ అడ్వకేట్?
1: యాజ్ అన్ అడ్వకేట్ అంటే మెయిన్ హిండ్రెన్స్ మాకు ఎక్కడ వచ్చింది అంటే అథెంటికేషన్. ఇప్పుడు మాకు మెయిన్ ఏంటి, విమెనే ఉండాలి ఈ యాప్ లో. మనకున్న బిగ్గెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్ ఆధార్ కార్డ్. మేమేమనుకున్నాము అంటే ఇనిషియల్లీ వి థాట్ ఆధార్ కార్డ్ నంబర్ పెట్టిన తర్వాత యూజర్స్ విల్ గెట్ ఓటీపీ. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆధార్ లో ఉన్న నేమే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద యాప్. బట్ దానివల్ల మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లీగల్ ఇంప్లికేషన్స్. కొంతమంది ఏమో దే థాట్ ఇది అన్సేఫ్ కదా ఆధార్ నంబర్ పెట్టడం అన్నది. ఐ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్. పర్మిషన్స్ తీసుకున్నా కూడా సమ్వేర్ వీ హ్యాడ్ దర్ థింగ్ అనమాట. ఇప్పుడు కరెంట్లీ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్ ఇనిషియల్ డేస్ లో ఆధారే ఉంది.

0: అదే ఇంప్లిమెంట్ చేసాం, బట్ ఎప్పుడు కూడా మాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉండిందనమాట. బికాస్ వాట్ ఇఫ్ దర్ డీటెయిల్స్ గెట్ కాంప్రమైజ్డ్, మేము ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంది కదా. సేఫ్టీ కోసం పెట్టిన దాని వల్ల ఇంకా ఎక్కువ డిఫికల్టీస్ రాకూడదు. అండ్ విమెన్ కూడా ఇమ్మీడియట్లీ కొంచెం మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వెరిఫికేషన్ లైక్ డాక్యుమెంట్ అప్లోడ్, అండ్ ఈవెన్చువలీ కొంచెం వెన్ వీ స్టార్ట్ డెవలపింగ్ వీ థాట్ విల్ బ్రింగ్ ఇన్ ఏఐ అండ్ ఐరిస్ రికగ్నిషన్, ఫేస్ రికగ్నిషన్, అవన్నీ ఇన్కార్పొరేట్ చేద్దాం అనుకుంటున్నాము. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ చాలా ప్రాబ్లమ్స్ అన్నవి డెఫినెట్ గా వస్తాయి.
1: కానీ ఇక్కడ నాకు రియలీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అనిపించింది ఎక్కడ అంటే, లా చదవడం అంత సింపుల్ విషయం ఏమీ కాదు, కష్టపడి చదువుకున్నారు, ఒక చాలా పేరున్న ఫర్మ్ కి వర్క్ చేశారు, అండ్ దెన్ మీరు సొంతగా ఒక ఫర్మ్ ఓపెన్ చేసి అడ్వకేట్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం అది ఇంకొక చాలా పెద్ద ప్రహసనం. ఎందుకంటే పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి, ఒక క్లయింట్ బేస్ ఫార్మ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక కంఫర్టబుల్ స్టేజ్ లో ఉన్నారు యాజ్ అన్ అడ్వకేట్, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ పెద్ద ఛాలెంజ్ తీసుకొని, ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక్కళ్ళో ఇద్దరు ఎక్కడో ఎట్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ చేసుంటారు ఈ ప్రయత్నం ఆల్ విమెన్ యాప్ అన్నది, మీకు అంటే ఈ థాట్ వచ్చినప్పుడు అసలు ఆల్ విమెన్ యాప్ కనుక లాంచ్ చేస్తే అమ్మాయిలు ఇష్టపడి లాగిన్ అయ్యి దాని సర్వీసెస్ తీసుకుంటారు అన్న కాన్ఫిడెన్స్ మీకు కలిగిందా?
0: కాన్ఫిడెన్స్ అంటే నేను ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇవ్వాలి అన్నదే ఆలోచించాను. ఐ థాట్ నేను ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. కొంతమంది అయితే నేను యాక్చువల్లీ నా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను, దే సెడ్ యునో మాకు విల్ బి హ్యాపీ టు హ్యావ్ అన్ యాప్, మాకు సేఫ్ అనిపిస్తుంది, సెక్యూర్ అనిపిస్తుంది అని. బట్ అది ఎట్లా వెళ్తుంది ఇన్ టు పీపుల్ అన్నది ఐఎమ్ స్టిల్ నాట్ వెరీ ష్యూర్. అట్ మా స్కేల్ అవ్వాల్సిందే అప్పుడే మనకు తెలుస్తుంది. అండ్ టాకింగ్ అబౌట్ గ్లోబలీ ఆల్సో ఇట్లాంటి యాప్ ఎక్కడా లేదు నిహారా. దెర్ వాజ్ వన్ యాప్ బట్ దట్ వాజ్ నాట్ బ్రాడ్ స్పెక్ట్రమ్. సో ఇది గనక ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు పబ్లిక్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఎవర్ యాప్ గ్లోబలీ. అందుకే ఐ థింక్ నౌ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టెల్ ద లిసనర్స్ ద నేమ్ ఆఫ్ అవర్ యాప్, అది మీరు చెప్తే ఇంకా బాగుంటుంది.
1: శియస్త్ర.
0: Yes. సో నేనేమనుకున్నాను అంటే వీ హావ్ బిన్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఈ శియస్త్ర అన్నది డౌన్ ద లేన్ ఒకవేళ పీపుల్ ఫర్గెట్ దట్ ఓకే ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చిందో అని, దట్ నేమ్ అస్త్ర షుడ్ ఆల్వేస్ రిమైండ్ పీపుల్ దట్ ద రూట్స్ వెర్ ఇన్ ఇండియా. షీ అస్త్ర, అలా నేను అనుకున్న పేరు శియాస్త్ర అనుకున్నాను. అండ్ అది అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్స్ బికమ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్.
1: సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు? మీరు యాప్ డిజైన్ చేశారు, మీరు అన్నట్టుగా కొన్ని క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి ఫర్ టాలెంట్, ఫర్ గాసిప్ అండ్
0: ఫర్
1: రికమెండేషన్, అండ్ అలాగే ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ లైన్ కూడా పెట్టే ఉద్దేశం ఉందని చెప్పి.
0: సిస్టర్ SOS అన్నది, దట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్, బట్ అది ఎట్లా చేయాలి అన్నది వీఆర్ స్టిల్ స్ట్రీమ్ లైనింగ్ ఇట్. బికాస్ ఇట్ ఫస్ట్ ఏమనుకున్నామంటే వెన్ అ ఉమెన్ ఇస్ ఇన్ డిస్ట్రెస్ షీ కెన్ పోస్ట్ ఇట్ సో దట్ ఎనీ ఉమెన్ కెన్ కమ్ అండ్ హెల్ప్, బట్ దానివల్ల ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఎనీబడి ఎల్స్ కెన్ నో కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను సికింద్రాబాద్ లో ఒక్కదాన్నే వెళ్తున్నాను అని పెడితే చూసి ఎవరికన్నా చెప్తే అది ఇంకా డేంజర్ అవుతుంది. సో మేము వీఆర్ ఇన్ టచ్ విత్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది అఫీషియల్స్, వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకుంటున్నాం. ఇవెన్చువలీ వీ వాంట్ టు కనెక్ట్ విత్ తెలంగాణ పోలీస్ అండ్ దెన్ కమ్అప్ విత్ సిస్టర్ SOS
1: హెల్ప్ లైన్.
0: Yes.
1: సో ఈ హెల్ప్ లైన్ యాప్ తో పాటు ఇంకేమి స్పెషల్ ఫీచర్స్ ఉండబోతున్నాయి యాప్?
0: ఒక్కటి అయితే వీ థాట్ దిస్ విల్ క్రియేట్ హ్యూజ్ డిఫరెన్స్ అని. ఇప్పుడు మనకి యూ ఆల్సో మస్ట్ బి నోయింగ్ ఆన్లైన్ లో ఇంకొక పెద్ద స్కామ్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. ఎందుకు ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చాలా మంది విమెన్ ఎస్పెషలీ ఆఫ్టర్ ద 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ పిల్లల్ని చూసుకునేటప్పుడు అప్పుడు దే మే వాంట్ టు టేక్ బ్రేక్. ఆ టైంలో ఏమవుతుందంటే త్రూ అవుట్ వాళ్ళ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉండి సడన్లీ ఒకలాంటి ఇది ఫామ్ అయిపోతుంది. అండ్ వీ ఆల్ నో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఇట్ ఇస్ థెరప్యూటిక్ ఫర్ విమెన్. అట్లాంటప్పుడు క్విక్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని ట్రాప్ లో పడిపోతున్నారు. నేనేమనుకున్నానంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసేటప్పుడు ఆల్ విమెన్ ఆర్ టాలెంటెడ్ నిహారా, ప్రతి ఒక్కరిలో, నాట్ జస్ట్ విమెన్, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు హోమ్ మేకర్స్ చాలా మంది వీడియోస్ పెడుతున్నారు, బీట్ ఎంబ్రాయిడరీ అయినా లేకపోతే అబౌట్ అకౌంట్స్ చెప్పి దర్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఫాలో అవ్వండి, బికాస్ ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తే దే విల్ గెట్
1: మనీ
0: రెవెన్యూ. నేనేమనుకున్నాను అంటే లెట్స్ ఫ్లిప్ ద స్క్రిప్ట్. మీరు ఒక పేజ్ ఫామ్ చేయండి, చేసి యూ కీప్ అప్లోడింగ్ వీడియోస్, ఎనీథింగ్, మీరు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బీ ఇట్ ఫ్రమ్ డ్రాయింగ్ టు హౌ టు ఫైట్.

0: రిటర్న్స్ చేసే ఎవ్రీ మంత్ ఫ్రమ్ యువర్ ఫాలోవర్స్ యూ టేక్ మనీ. ఎంతైనా 10 రూపీస్, 20 రూపీస్, 2000, 3000, యూ క్రియేట్ యువర్ ఓన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మీరు ఒక ఇది క్రియేట్ చేసుకోండి ఆపర్చునిటీ, దానివల్ల ఏమవుతుంది, మీ ఆర్ట్ మీ టాలెంట్ వేరే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇమాజిన్ ఒక హోమ్ మేకర్ ఆల్ హర్ లైఫ్ ఒకవేళ వర్క్ చేయకపోయినా కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి కదా నిహారా, టు కలెక్ట్ మనీ, టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్, అవన్నీ కూడా ఒక ఉమెన్ ని దే షేప్ దెమ్ వండర్ఫుల్లీ. బికాస్ ఇప్పుడు కూడా 99% ఇప్పుడు విమెన్ ఆర్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హౌసెస్, ఎక్స్పెన్సెస్, ప్లానింగ్. ఇఫ్ షీ హ్యాడ్ అ స్పేస్ వేర్ షీ కెన్ డూ ఇట్ ఫర్ హర్ సెల్ఫ్, దట్ విల్ బి అమేజింగ్. అందుకే వీ థాట్ దిస్ వీ కెన్ కాల్ అస్ షీ అస్త్ర స్కూల్.
1: అంటే గార్డెనింగ్ చేయొచ్చు, అందులోనే కుకింగ్ చూపించొచ్చు, పిల్లల్ని ఎలా చదివించాలి, పేరెంటింగ్ గురించి చెప్పొచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పొచ్చు, సేవింగ్స్ గురించి చెప్పొచ్చు. లైక్ యూ సెడ్, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో కూడా చెప్పొచ్చు. ఎనీథింగ్ అండర్ ద స్కై. వాళ్ళు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండి 10 మందికి నేర్పించాలి, మెంటోరింగ్ చేయాలి అనుకుంటే అది ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది,
0: ఒక పెద్దవాళ్ళ శిక్ష లాగా. 90s కిడ్స్ మస్ట్ బి నోన్ దట్. సో దిస్ యాప్ అట్లా ఉండాలి అన్నది ఒక చిన్న హోప్.
1: సో ఒక హోమ్ మేకర్ కానివ్వండి, లేకపోతే ఒక స్టూడెంట్ తన స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ గా బయటకు వెళ్ళిపోయి ఉద్యోగం చేయాలి అనుకోకుండా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకు వచ్చిన టాలెంట్ తోటి నేను ఐ హ్యావ్ టు క్యాపిటలైజ్ మై టాలెంట్ అనుకున్న ఏ మహిళ అయినా కానీ, ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే లా పరంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తెలుసుకొని ఉండాలి?
0: అంటే ఇప్పుడు నిహారా, సి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ అని ఉంటాయి కదా, వాళ్ళు దేంట్లో వెళ్ళాలనుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు స్టార్టప్ ఒకవేళ వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటే కొన్ని కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉండాలి, కొన్ని విషయాలు దే నీడ్ టు నో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్ చేయాలి అనుకున్న వాళ్ళు, కంపెనీ ఆర్ ఎల్ఎల్పీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎంసీఏ పోర్టల్కి వెళ్ళాలి, వాళ్ళకి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఎల్ఎల్పీ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, ఒక బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, అండ్ ఒక సీఏని ఎట్లా హైర్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యేటప్పుడు యూ నీడ్ అన్ ఆడిటర్ సిగ్నేచర్. సో ఒక ఆడిటర్ ఎవరు, ఒక కంపెనీ సెక్రటరీ ఎవరు, అసలు బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, కరెంట్ అకౌంట్ కి సేవింగ్స్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ అని డెఫినెట్లీ వాళ్ళకి తెలిసి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దే షుడ్ నో హౌ టు హ్యాండిల్ పీపుల్. అది చాలా ఇంపార్టెంట్. నా ఇనిషియల్ డేస్ లో కూడా నాకు అక్కడ చాలా ప్రాబ్లం అయింది అందరినీ నమ్మేయడం. అండ్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నిహారా, ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు అడ్వైస్ ఇస్తారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా, ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, ఇన్ఫాక్ట్ నేను అది చేస్తున్నాను, నీకు ఫ్రాంచైజీ ఇస్తాను, దాని నుంచి ఇంత ఇన్కమ్ వస్తుంది, నీకు బిజినెస్ గురించి తెలియదు నాకు తెలుసు, నేను ఆల్రెడీ చేస్తూ వచ్చాను కాబట్టి నేను చేస్తాను. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు బ్యాలెన్స్ అవసరం. ఎప్పుడు కూడా ఫోకస్ ఉండాలి, నేను ఇప్పుడు ఇది చేస్తా కాబట్టి ఇప్పుడు ఇదే చేస్తా అంతే. 100 పీపుల్ వచ్చి 100 చెప్తారు ఇది చేయొచ్చు అంటే ఆ బ్రాంచ్ అవుట్ అయిపోతూ ఉంటారు, అవును కదా ఇది అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటాను, ఇంకెవరో వచ్చి ఫుడ్ బిజినెస్ ఎందుకు, ఒక ప్లేస్ తీసుకోవాల్సి వస్తుంది, అవసరం లేదు, మనం కేటరింగ్ పెట్టుకుందాము, పార్ట్నర్షిప్ చేద్దాము అని అటు వెళ్ళిపోతారు, మనకు తెలీదు పాపం. సో చాలా ఇంపార్టెంట్ ఉండాలి, విజిలెంట్ ఉండాలి. ఇప్పుడు మనకి గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, గ్రాక్ ఉంది, దట్ విల్ గైడ్ యూ వాట్ టు డూ. దట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వల్చర్స్ లాగా వెయిట్ చేస్తూ ఉంటారు, అచ్చా వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, చలో మనం కూడా ఏదో ఒకటి చెప్పేద్దాం. మనం అప్పుడు ఏం ఆలోచించాలంటే వీళ్ళకి ఏంటి బెనిఫిట్, మనతో ఉంటే ఏంటి బెనిఫిట్, ఇఫ్ అంత నిజంగా రెవెన్యూ వచ్చేది అయి ఉంటే వై డు దే వాంట్ పార్ట్నర్షిప్. నేను ఇది చేద్దాం అనుకుంటున్నానంటే ఇదే చేస్తాను అంతే, ఎవరన్నా ఏమన్నా చెప్పు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవరన్నా అడ్వైజ్ ఇస్తే తీసుకోకండి అనట్లేదు, బట్ యూ షుడ్ బీ కేర్ఫుల్. ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి వాళ్ళ సైడ్ వెళ్ళిపోకూడదు.
1: అంటే ఆ తీసుకునే డెసిషన్ కూడా అంత వెల్ థాట్,
0: ఎస్,
1: అండ్ చాలా కాన్షియస్ గా తీసుకునే డెసిషన్ అయి ఉండాలి, అండ్ దానికి నిలబడి ఉండాలి.
0: అబ్సల్యూట్లీ.
1: మీరు సొంతగా లా ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కానివ్వండి, ఈ యాప్ విషయంలో అయితే చెప్పనక్కర్లేదు, బోల్డ్ అని ఛాలెంజెస్ వచ్చినాయి. సో లా ఫర్మ్ మీరు సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆల్వేస్ విమెన్ కి ఏంటి, ఇట్స్ బిగ్ మ్యాన్స్ వరల్డ్ లో
0: డెఫినెట్లీ.
1: ఒకటే ఒక అమ్మాయి వెళ్ళి ఒక లా ఫర్మ్ ఓపెన్ చేస్తుందంటే చాలా ఛాలెంజెస్ వచ్చింటాయి,
0: చాలా ఛాలెంజెస్ వచ్చాయి,
1: ఎదుర్కొన్నాను,
0: చాలా రిడిక్యూల్ కూడా ఫేస్ అయ్యాను. బికాజ్ నేను కాలేజ్ అవ్వగానే మా యూనివర్సిటీ మొత్తంలో నా ఒక్కదానికి ఆ ఫర్మ్ లో వచ్చింది అనమాట, దట్ ఈస్ ద హైయెస్ట్ పేయింగ్ లా ఫర్మ్. సో నేను అక్కడ వద్దనుకున్నప్పుడు చాలా రెడిక్యూల్ చేశారు, దిస్ ఇస్ లైక్ కెరియర్ సూయిసైడ్, నువ్వేం చేస్తావు ఒక్క అమ్మాయివి, లా ఫర్మ్ అంటే ఏమనుకుంటున్నావు, యూనో ఇట్ ఈస్ నాట్ లైక్ నీకు జాబ్ చేసినట్టు కాదు. ఐ థాట్ ఏదన్నా కష్టమే, బట్ అట్లీస్ట్ నా లా ఫర్మ్ నాకు ఉంది.

0: అనుకున్నప్పుడు ఐఎమ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ బిల్డింగ్ ఇట్, ఐ కెన్ డిసైడ్ వాట్ టు డూ. తర్వాత కూడా చాలా ఛాలెంజెస్ వచ్చాయి, బట్ ఇనిషియల్ డేస్ లో ఎక్కువ ఛాలెంజెస్ ఫ్రమ్ పీపుల్ హూ కాన్స్టెంట్లీ ట్రైడ్ టు పుల్ మీ బ్యాక్. ఎందుకు లా ఫర్మ్? సరే ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని చాలా మంది సీనియర్ లాయర్స్ ని రిక్రూట్ చేసుకో, జూనియర్ లాయర్స్ ని రిక్రూట్ చేసుకొని నువ్వు చేయలేనిది వాళ్ళు చేస్తారు. నేను లా ఫర్మ్ ఓపెన్ చేద్దాం అనుకున్న దాన్ని నాకు నచ్చినట్టు నేను ఓపెన్ చేస్తాను, నాకు నచ్చినట్టు నేను రన్ చేసుకుంటా. తర్వాత కొంతమంది వచ్చి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఒక కొత్త లాంటి ఆల్ విమెన్ లా ఫర్మ్ స్టార్ట్ చేయి, ఇట్లాంటివే చెప్తున్నాం కదా నిహారా. సో మెనీ అడ్వైజెస్, అవి కనుక నేను వినుంటే ప్రాబబ్లీ నేను ఇప్పుడు లా ఫర్మ్ మూసేసుకొని మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాల్సి వచ్చేదేమో. సో ఛాలెంజెస్ అన్నవి ఎక్కడన్నా ఉంటాయి. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు కూడా ఐ డిడ్ హ్యావ్ మై షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ఓన్గా చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఐ కెన్ ఎలిమినేట్ దోస్ ప్రాబ్లమ్స్.
1: అలాగే వెన్నెల, మనం బయట నుంచి వచ్చే ఛాలెంజెస్తో పాటు ఒక పెద్ద డెసిషన్, అంటే ఆ లా ఫర్మ్ పేరు చెప్పలేం కానీ చాలా పేరున్న లా ఫర్మ్లో మీరు పనిచేశారు, జీతం కూడా చాలా ఎక్కువ వస్తుంది అలాంటి కంపెనీలో పనిచేస్తే, మరి దాని నుంచి బయటకు వచ్చి రిజైన్ చేసి సొంతగా పెట్టాలి అంటే మీరే సొంతగా క్యాపిటల్ పెట్టాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్, అది రిస్క్తో కూడుకున్నది. ఆ డెసిషన్ మీకు కూడా టఫ్ డెసిషనే అయి ఉంటుంది.
0: చాలా టఫ్ డెసిషన్. ఎందుకంటే
1: మీరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు ఆ మూమెంట్ లో?
0: ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్ నిహారా. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎవ్రీ మంత్ 30th మనకు చెక్ వచ్చినప్పుడు 30 డేస్ మనం పడిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మర్చిపోతాం. బట్ అప్పుడు ఏంటి అంటే 30th చెక్ వస్తుందో అదో తెలీదు. అట్లాంటి టైంలోనే
1: ఇన్ఫాక్ట్ జీతాలు ఇవ్వాలి.
0: ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ ద మేజర్ ఇది. బట్ ఆ టైంలో మై పేరెంట్స్ డాలీ సపోర్టెడ్. అప్పుడు ఐ సాట్ విత్ మై మదర్, షీ టోల్డ్ మీ ప్రో ఉంటుంది కాన్ ఉంటుంది, రెండు ఉంటాయి. నీకు జాబ్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఉండేవి, ఇప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి. నువ్వు వెయి చేసుకోవాలి ఏది కావాలి నాకు. నువ్వు ఇండిపెండెంట్ గా పెట్టుకుంటున్నావా, యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్, దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. బట్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత డోంట్ రిగ్రెట్, అయ్యో అనవసరంగా చేశానే అనుకునేలాగా ఉంటే చేయకు. చేసినప్పుడు ఎవ్రీ ప్రాబ్లమ్ నువ్వు బ్రేవ్ గా ఫేస్ చేసుకుంటూ వెళ్ళి. ఇప్పుడు నాకు అదే మెయిన్ థింగ్ ఏంటి అంటే దిస్ మంత్ ఐ మే హ్యావ్ 5-6 మ్యాటర్స్, నెక్స్ట్ మంత్ మనం చెప్పలేం. దట్ ఈస్ దేర్ ఇన్ ఎనీ ప్రొఫెషన్, అది ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఏమో రావేమో అనుకొని నేను స్టార్ట్ చేయకపోయి ఉంటే చాలా రిగ్రెట్ అయ్యేదాన్ని ఏమో. ఇప్పుడు కూడా ఐ డూ హ్యావ్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అచ్చా 30th మనకు అది అలవాటు అయిపోయి ఉంటుంది కదా. బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ ఓకే, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ యునో ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఐ లైక్ దిస్ వే, అండ్ మేబీ ప్రాబ్లీ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ డౌన్ ద లేన్ ఐ మే చేంజ్ మై కెరియర్ పాత్, ఐ మే గెట్ ఇన్ టు జుడిషియరీ, అట్లాంటివి ఐ కెన్ డూ దట్. బట్ ఫర్ నౌ ఐఎమ్ ప్రిటీ మచ్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్.
1: ఆర్బిట్రేషన్ అనేది ఎలాగా మొదలు?
0: ఆర్బిట్రేషన్ యాక్చువల్లీ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే చాలా మందికి తెలీదు ఆర్బిట్రేషన్. ఇన్ఫాక్ట్ నాకు కూడా కాలేజ్ డేస్ లో సెకండ్ ఇయర్ తర్వాతే ఆర్బిట్రేషన్ అంటూ ఒకటి ఉంటుందని అప్పుడు తెలిసింది. ఆర్బిట్రేషన్ ఏంటి అంటే ఇప్పుడు వీ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్ కదా, ఒకటి లిటిగేషన్, ఇంకొకటి అవుట్ ఆఫ్ కోర్ట్ నెగోసియేషన్, ఆర్బిట్రేషన్, మీడియేషన్. ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్బిట్రేషన్ అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అని. టెక్నికల్లీ దట్స్ నాట్ ట్రూ, బట్ యునో నేచర్ ఆఫ్ ఇట్ ఇస్ సిమిలర్. ఇప్పుడు లిటిగేషన్ అంటే కోర్ట్ రూమ్ లో అవుతుంది, ఆర్బిట్రేషన్ అంటే కాన్ఫరెన్స్ రూమ్ లో అవుతుంది. ఆర్బిట్రేషన్ ఇస్ ఆల్సో గవర్న్డ్ బై లా, అండ్ ఎవ్రీ ఆర్బిట్రేషన్ లో ఆర్బిట్రల్ అవార్డ్ ఉంటుంది అన్నమాట. సో ఆర్బిట్రల్ అవార్డ్ ఇస్ ఫైనల్, ఇట్ ఇస్ లీగలీ బైండింగ్, అండ్ ఆ ఆర్బిట్రల్ అవార్డ్ కి మళ్ళీ అపీల్ కూడా ఉండదు. ఇప్పుడు మనకి ఎట్లా అవుతుంది లిటిగేషన్ లో, డిస్ట్రిక్ట్ కోర్ట్ కి వెళ్తే అక్కడ అయిందాన్ని వీ కెన్ గో టు హైకోర్ట్ అండ్ అపీల్. తర్వాత హైకోర్ట్ అయితే మనం బెంచ్ కి వెళ్ళి అపీల్ చేసుకోవచ్చు, దాని తర్వాత సుప్రీం కోర్ట్ కి. ఆర్బిట్రేషన్ లో అట్లా అవ్వదు, ఇట్ ఇస్ ఫైనల్ అంతే.
1: దానిపైన మళ్ళీ మనం అపీల్ చేయడానికి ఉండదు.
0: నో, అన్లెస్ అండ్ అంటిల్ ఎక్సెప్షనల్ కేసెస్ లో, లైక్ యునో ఆర్బిట్రేటర్ వాస్ కరప్ట్ అను, లేకపోతే దిస్ ఇస్ అగేన్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నప్పుడు వీ కెన్ గో టు సుప్రీం కోర్ట్.
1: సో ఈ ఆర్బిట్రేటర్స్ జడ్జ్ క్యాడర్ లో వాళ్ళు ఉండరా?
0: ఇప్పుడు మనకి ఆర్బిట్రేటర్స్ ఏంటి అంటే ఆర్బిట్రేషన్ ప్రొసీజర్ లో యువర్ అడ్వకేట్ విల్ బి యువర్ లీగల్ రిప్రజెంటేటివ్. జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్బిట్రేటర్. సో అక్రాస్ ద వరల్డ్ ఆర్బిట్రేటర్స్ ఆర్ ఎంపానల్డ్ అనమాట. ఇప్పుడు మనకి సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఉంది, లండన్ ఉంది, ఇకా ఉంది. సో ఆర్బిట్రేటర్స్ అన్నది ఒకటి ఎంపానల్డ్ ఉంటారు అండ్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొస్తారు. బట్ మనకి ఇండియాలో ఏమైంది అంటే ఆర్బిట్రేషన్ మీద చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. సో చాలా మంది ఆర్బిట్రేటర్స్ అనగానే రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్, రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, ఇట్లాంటి వాళ్ళని దే ప్రెఫర్. ఆ టైంలో ఏమైంది అంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అని ఎన్వి రమ్లా గారు అప్పుడు స్టార్ట్ చేశారు. వాళ్ళు దే కేమ్ అప్ విత్ అ కోర్స్ ఫర్ విమెన్ ఇన్ ఆర్బిట్రేషన్. అది జాయిన్ అయిన తర్వాత

0: పేపర్స్ వర్క్ అయిపోయి ఎగ్జామ్స్ ఉండేదన్నమాట మాకు ఎవాల్యుయేషన్. ఆ ఎవాల్యుయేషన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఎవాల్యుయేషన్. అది క్లియర్ చేసిన వాళ్ళు దే అపాయింటెడ్ అస్ యాజ్ ఆర్బిట్రేటర్. నౌ వేర్ ఎంపానల్డ్ ఆర్బిట్రేటర్.
1: సో మీరు
0: జడ్జ్. ఎస్. ఇప్పుడు మేము ఇచ్చే డెసిషన్ ఇస్ ఫైనల్ అండ్ లీగలీ బైండింగ్. అండ్ దీనికి ముందు కూడా ఇన్ఫాక్ట్ ఆర్బిట్రేషన్ లో ఐ స్టిల్ ఆమ్ ఏ యంగ్ మెంబర్ అండ్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్, లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ వీ హ్యావ్ ఫిక్స్డ్ టైమ్ లైన్ అనమాట. విత్ ఇన్ 2 ఇయర్స్ వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. 6 మంత్స్ లేట్ అయ్యే కొద్దీ ఏదైతే ఫీ వస్తుందో దాంట్లో డిడక్షన్స్ అవుతూ
1: ఉంటాయి.
0: సో వీఆర్ ఇన్ ద ప్రెషర్ టు ఫినిష్ ఇట్. ఇట్ ఈస్ వెరీ క్విక్.
1: అయితే ఇంకొక క్వశ్చన్, చాలా కాలం నుంచి కోర్టులో నానుతున్న ఒక కేసుని ఆర్బిట్రేషన్ కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి?
0: నో, మనం అట్లా తీసుకెళ్లలేం. ఫస్ట్ డే అగ్రిమెంట్ లో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉండాలి. ఆర్బిట్రేషన్ క్లాజ్ ఏంటి అంటే, బోత్ ద పార్టీ షుడ్ మ్యూచువల్లీ అగ్రీ దట్ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మనం ఆర్బిట్రేషన్ కే వెళ్ళాలి అని. ఆ ఆర్బిట్రేషన్ క్లాజ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉంటాయి. ఏంటి అంటే, ఏ ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్, ఇజ్ ఇట్ ఐఏఎంసీ ఆర్ ఇజ్ ఇట్ ఐసీసీ, ఇజ్ ఇట్ ఇక్కా అన్నది ఒకటి రాసుకోవాలి. లాంగ్వేజ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏంటి, సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఎక్కడ, వెన్యూ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏంటి, ఎంతమంది ఆర్బిట్రేటర్స్, సోల్ ఆర్బిట్రేటరా, 3 ఆర్బిట్రేటర్సా, 5 ఆర్బిట్రేటర్సా, అది మ్యూచువల్. ఎస్, అగ్రిమెంట్ లో ముందే ఉండాలి. అదర్వైజ్ ఇద్దరు పార్టీస్ కూడా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత దే కెన్ చూస్, ఓకే ఫైన్ మనకి డిస్ప్యూట్ వచ్చింది కదా మనం ఆర్బిట్రేషన్ కి ట్రై చేద్దాం అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ఓన్లీ దేర్ ఫర్ సివిల్ మ్యాటర్స్. క్రిమినల్ మ్యాటర్ ఉంటే యూ కాన్ గో టు ఆర్బిట్రేషన్. మ్యాట్రిమోనీ మ్యాటర్ ఉన్నా కూడా యూ కాన్ గో టు ఆర్బిట్రేషన్. దానికి మనం మీడియేషన్ కి వెళ్ళాలి.
1: సో వెన్నెలా, చాలా విషయాలు తెలుసుకున్నాను ఇవాళ, కొత్త విషయాలు. దాంతో పాటు శియస్త్ర యాప్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తూనే, అసలు విమెన్ కి సేఫ్ స్పేస్ ఎందుకు ఉండాలి సోషల్ మీడియాలో అనేది మనం మాట్లాడుకున్నాము. ఇంకొక విషయం అదేంటంటే, ఒకవేళ గనక ట్రోలింగ్ కి, ఇఫ్ ఎనీ విమెన్ ఇస్ సబ్జెక్టెడ్ టు ట్రోలింగ్ ఆన్ సోషల్ మీడియా, వెన్ క్యాన్ షీ గో అండ్ రిపోర్ట్ దాట్ టు అ సైబర్ పోలీస్?
0: ఈవెన్ నౌ షీ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ షీ కెన్ గో టు ద సైబర్ పోలీస్ ఇఫ్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ థ్రెట్ ఆర్ యునో బేసిక్ గా రేప్ థ్రెట్స్ చాలా అవుతూ ఉంటాయి ఆర్ యునో ఫోటోస్ మార్ఫ్ చేసి పెడుతూ ఉంటారు, అప్పుడు దే కెన్ డెఫినెట్లీ టేక్ అ స్క్రీన్ షాట్, దే కెన్ గో టు ద సైబర్ పోలీస్. బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు టేక్ టైమ్లీ యాక్షన్. ఎందుకంటే ఇమీడియట్లీ కమెంట్ డిలీట్ చేసేస్తారు. వెంటనే ఏదైనా థ్రెట్ ఉంది, లేకపోతే బుల్లింగ్ ఉంది, ట్రోలింగ్ ఉంది అన్నప్పుడు వెంటనే రిపోర్ట్ చేయండి.
1: రిపోర్ట్ చేయడం వల్ల ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఇంకొకసారి మనకి కమెంట్ చేయకపోవచ్చు, బట్ దట్ పర్సన్ విల్ డూ ద సేమ్ థింగ్ టు సమ్వన్ ఎల్స్.
0: అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొక ప్రాబ్లం సోషల్ మీడియాతో, ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఇప్పుడు బయటకు వెళ్ళగాలి ఆఫీస్ బయటకి, ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను ఈ జ్యూరిస్డిక్షన్ లో. ఆఫ్ఘనిస్తాన్ లోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో కూర్చొని ఎవరన్నా నాకు సైబర్ బుల్లింగ్ చేసినా, థ్రెట్ ఇచ్చినా, నేను ఎట్లా, హౌ విల్ ఐ టాకిల్ ఇట్ ఎఫిషియెంట్లీ? ఈ ఛాలెంజ్.
2: వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50 వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
3: ఆదాబ్, ఏ ఆకాశవాణి హై ఖబరో కే సాథ్ మే కలీమ్ అహ్మద్. وزیر اعظم نریندر مودی نے آج کرگل وجے دیوس کے موقع پر ملک کے جانبازوں کو یاد کرتے ہوئے کہا کہ ملک کے لیے ان کی قربانی سبھی کو فخر سے سرشار کر دیتی ہے. آکاشوانی پر من کی بات پروگرام میں جناب مودی نے بھارتی سائنسدانوں اور انجینئرز کی اجتماعی کوششوں اور کارکردگی کی ستائش کی, جس کے نتیجے میں بھارت دفاعی سامان کی تیاری اور خلا کے شعبے میں نئی بلندیوں پر پہنچ رہا ہے. جناب مودی نے کہا کہ انہیں ملک کے نوجوانوں کی قوت پر فخر ہے جنہوں نے حالیہ کھیل مقابلوں اور بین الاقوامی اولمپیاڈز میں عمدہ کارکردگی کا مظاہرہ کیا ہے. صدر جمہوریہ دروپدی مرمو اور نائب صدر جمہوریہ سی پی رادھا کرشنن نے کرگل کی لڑائی کے دوران اپنی جان نچھاور کرنے والے ملک کے دلیر سپاہیوں کو خراج عقیدت پیش کرنے میں ملک کی قیادت کی. سرکار نے بھارتی شہریوں پر زور دیا ہے کہ وہ بحر اسود کے خطے میں کمرشل بحری جہازوں پر کام کرنے کی پیشکش قبول کرتے وقت موجودہ سیکیورٹی صورتحال کو ملحوظ خاطر رکھیں. اور بھارتی موسمیات محکمے نے وسطی مہاراشٹر اور اڈیشہ میں آج انتہائی شدید بارش کے امکان کے مد نظر ریڈ الرٹ جاری کیا ہے. اب خبریں تفصیل سے. وزیر اعظم نریندر مودی نے آج کرگل وجے دیوس کے موقع پر یہ کہتے ہوئے ملک کے جانبازوں کو خراج عقیدت پیش کیا ہے کہ خواہ یہ دفاعی سامان کی تیاری

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో మొదటిగా వినబోయే పాట జాకీ. చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, రాజ్విక, రాజా, మోనిక, శ్రీలాస్య, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, శతాక్షి, అంబు, దివ్యశ్రీ, అక్షయ్, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, రాజా, తరుణి, జశ్వంత్, ఉమా, పార్వతీబాయి, చోటపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, మొహ్రాన్, బాను, రాహుల్ ఖన్నా, శివరామకృష్ణ, జగన్మాత. వినండి మీ అందరి కోసం జాకీ చిత్రం నుండి ఈ పాట.

కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మారియా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను వినిపించమంటూ ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు వెంకట నరసమ్మ కోరుతున్నారు. వినండి మీకోసం ఈ పాట.

కార్యక్రమంలో జీవన పోరాటం చిత్రం నుండి కేజే ఏస్తాస్ ఆలపించిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏ పౌరస్ బస్తీ నుండి మాటిటి రాజమొగిలి మల్లేశ్వరి ప్రవీణ్ ధనలక్ష్మి ప్రజ్వల్ భువన నవిజ్ఞ నవ్య నవీన్ కుమార్ గణపతి భాగ్యలక్ష్మి ప్రవీణ్ సుధీర్ సబిత ఇంకా రాజారాం సమ్మక్క సాంబశివరావు స్వర్ణ లక్ష్మీ నర్సు సరోజ ప్రతిభ ప్రశాంతి ఇంకా అశోక్ శాంతకుమారి జయంత్ జయశ్రీ ఎం శ్రీనివాస్ చంద్రకళ చిన్ని పింకీ వెంకన్న సంధ్య కీర్తి వినండి మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన

0: సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో తరువాత అశ్వాపురం మండలం గోపారపురం గ్రామం నుండి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ సాంబాచారి, కళ్యాణి రవికిరణ్, రూప ఉమామహేశ్వరచారి, లక్ష్మీ నాగాచారి, శేషరత్నం నరసింహాచారి, అనసూర్య వీరంతా కోరుతున్న పాట సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నుండి శ్రేయఘోషల్, ధనుంజయ్ పాడిన పాట. ఇదే పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లంది కాలరీస్ కళాసిబస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సంగం రాములు, జుగల్ కిషోర్, కండేవాల్, మురళీధర్ భూతాడ, సూరజ్ బలి. వినండి మీకోసం ఈ పాట.

తర్వాత పాట రాక్షసుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకులార్జున్, పయ్యావుల రామమూర్తి, స్వరూపారాణి, బడావత్ లింగయ్య, సావిత్రి ఇంకా ఇదే పాటను వినిపించమంటూ గుండెటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, బీనాశ్రీ, ఎం స్వరూప, నాగయ్య వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవాపురం నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట వినండి.

కిన్నెర లహరే శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నాటకం అపరాజిత. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు. నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఇందు శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి. జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని. సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర. రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్. మాధవరావు శ్రీ పి నాగరాజారావు. రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి. కవికుమార్ శ్రీ విన్నకోట విజయరాం. ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్. నాగభూషణం శ్రీ రెండు చిత్తుల రామచంద్రరావు. అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు. చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ. బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. నాటకం అపరాజిత.

0: అమ్మ అమ్మా
1: ఏమిటి నాన్న?
0: నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా, అన్ని ఆటల్లోను నాకే ప్రైజ్ వచ్చాయి తెలుసా?
2: నా బంగారు కొండ, నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నానరా బాబు. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకుడివి కావాలి నాన్న. చూడు, ఆటల్లో పడి చదువు పాడు చేసుకోకూడదు నాయన. స్నానం చేసి అన్నం తిందు గాని.
0: అమ్మా, రన్నింగ్ లోను మ్యూజికల్ చేస్తున్నాను, నాదే ఫస్ట్. నా పెయింటింగ్ చూసి అందరూ మెచ్చుకున్నారమ్మా, దానిని పోటీలకు పంపిస్తారట.
2: సర్లేరా, వాగుడు పెట్ట. పొద్దునెప్పుడు నాలుగు మెతుకులు తిన్నాం లేలే, ఎండకు మొహం ఎంత కందిపోయిందో చూడు. లేనా
0: వస్తాలే అమ్మా.

0: విను, మా మాస్టర్ ఒక నాటకం రాశారు, అందులో పెద్ద పాత్ర ఇచ్చారు నాకు. బాగా చేయాలరా వాసు, వచ్చే నెలలో స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు, నాటకంలో నీ పాత్రను చూసి అందరూ మెచ్చుకోవాలి అన్నారు. అమ్మా, అబ్బా, వినమ్మా, ఇల్లుడో టాపిక్.
1: అబ్బబ్బబ్బా, ఉండరా, తీరిగ్గా పడుకునే ముందు చెప్పుకోవచ్చులే.
0: ఎప్పుడు ఇంతే మావితో చెబితే మెచ్చుకుని ఎన్ని ముద్దులిస్తాడు. నీతో మాట్లాడు, నీకు నాకు పచ్చి.
1: అబ్బో, అలుగు ఎక్కువైందే చిన్ని కొండకి. సరే, ఇప్పుడు చెప్పమ్మా, మావి వాళ్ళు వచ్చాక తిరిగి నీ టేప్ రికార్డు వినిపిద్దు గాని.
0: వద్దులేపో, అన్ని మావికే చెబుతా.
1: మా బాబు కదూ, నా బంగారు కొండ కదూ, మా నాన్న కదూ. ఇటు తిరుగు నాన్న, వింటానన్నాను కదా.
0: నువ్వు మా పాఠశాలకే గర్వకారణమై వార్షికోత్సవానికి మీ పేరెంట్స్ ను పిలుచుకురా, చూసి సంతోషిస్తారన్నారు. అమ్మా, డాడీని చూడాలని ఉంది, ఒక్కసారి పిలిపించుకోయే.
1: బాబు, మీ డాడీ నీ పిలుపుకు అందనంత దూరంలో ఉన్నారు నాన్న. నువ్వు పెద్దవాడివి కావాలని, గొప్పవాడివి కావాలని ఎక్కడున్నా నిన్ను దీవిస్తుంటారా.
0: ఎప్పుడు ఇలానే చెబుతావు. మావయ్య అంతే, డాడీని చూపించమంటే దూరంగా ఉన్నారు, వస్తారులే బాబు అంటాడు. నేనే ఉత్తరం రాస్తాను డాడీకి.
1: ఏమని రాస్తారా?
0: డాడీ, డాడీ, ఇంటనే వచ్చాయి నన్ను చూడ్డానికి, నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తానని.
1: బాబు, అంత మాట అనకు నాన్న, నేను విని భరించలేను. నీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కోరికలన్నీ సచ్చినా జీవచ్ఛవన్నా బ్రతుకుతున్నాను రా. నా చుట్టూ అలుముకున్న శూన్యంలో, నైరాస్యంలో, నీ సీదిలో నువ్వే నా సేకరణరా, నువ్వే నా కంటి వెలుగురా.
0: అమ్మా, అమ్మా, మాయి వచ్చారే.
2: అమ్మా, శిరీష, పసివాడు ముందు కాదమ్మా, మన కష్టాలు ఏకరువు పెట్టేది ఆ భగవంతుడికే నివేదించు, ఫలితం ఉంటుందేమో. కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు తల్లి.
1: ఉన్నన్ని రోజులు గుండెను తొరిచేస్తాయి కదన్నయ్య. నా జీవితమే ఒక ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మీ ఇద్దరు అమృత హృదయాలు కాబట్టి అక్కును చేర్చుకుని ఆదరిస్తున్నారు, లేకపోతే నా గతేం కాను.
3: సర్లేమ్మా, మొదలుపెట్టావు పొగడ్తలు. చూడమ్మా, ఎప్పుడు ఆ చిన్నాడు ముందు కంట తడిపెట్టుకు, గతాన్ని తవ్వుకుని బాధపడకమ్మా. రారా, అన్నం తిందు గాని.
0: వస్తానులే ఆంటీ. మావయ్య, అమ్మ రోజు ఏడుస్తుంది, డాడీ ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించేయమని ఉత్తరం రాస్తాను దేవుడికి.
2: ఆ పని చేయరా, నీ మొర ఆలకించైనా కథలు వచ్చి కరుణిస్తాడేమో. బాబు, పొద్దుపోయింది గాని అన్నం తిని పడుకు, మంచి పిల్లాడెప్పుడు పెద్దల మాట పాటిస్తాడు. వెళ్ళు.
0: నాకు పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య, రేపు డాడీ ఫోటో చూపించు, దాన్ని వేసి చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది ఈ వాసుగాడి మెరిట్ ఏంటో మీకు.
3: గడుగ్గాయ్, పొట్ట నుండా మాట్లే, పద బాబు.
1: అన్నయ్య, వాడు డాడీ ఏడని ప్రశ్నిస్తూ ఉంటే నా గుండె కలుక్కుమంటుందన్నయ్య. ఎన్నాళ్ళని మభ్య పెడతాం వాణ్ణి, నిజం ఏనాడైనా చెప్పక తప్పదుగా.
2: నిజమేనమ్మా, నిజాన్ని ఎంతో కాలం దాచాలి, దాచాలని ప్రయత్నించడం వ్యర్థమే. కానీ ఆ నిజాన్ని భరించే శక్తి వాడికి రావద్దు. పాలబుగ్గులతో గంతులేసే వయసులో మీ నాన్న ఆ దేవుళ్ళో కలిసిపోయాడ్రా అని చెబితే ఆ పసి మనసు ఎంత గాయపడుతుందో ఊహించు. వాడు కూడా నీలానే విషాదాన్ని పంచుకుని పెంచుకుని పరిభ్రమిస్తాడు. ఇక వాడిలో ముద్దులులికే మాటలు వినలేవు, చురుకుదనాన్ని చూడలేవు. అందుకే చెప్తున్నాను శిరీష, నిజాన్ని నీలోనే దాచుకుని లాభాలా భరించాలమ్మా.
1: వారు పోయి 3 సంవత్సరాలైంది, లోకానికి ఈ నగ్న సత్యం తెలిసిన వాడికి తెలియకుండా నాటకం ఆడవలసి వస్తోంది. నలుగురు నవ్విపోతున్నా, మీ మాట కాదని లేక పుని స్త్రీలా నెట్టుకొస్తున్నాను. ఎంతకాలం భరించాలన్నయ్యా ఈ రంపపు కోతను.
2: అమ్మా సిరి, చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన మనం ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగాం. కష్టాల కడలు దాటాం కదా అని సంతోషంతో ఊపిరి తీసే లోపల కళకళలాడుతుందని కాపురం చిన్నబోయింది.

0: నేను 2 సంవత్సరాలకే చంద్రం పోవడం, వాడి తీపి గుర్తుగా బాబు మిగలడం జరిగింది. స్నేహితుడు కదా అని సంబరపడి ఆ మూడు ముళ్ళు వేయించి నీ మెడకు పురితాడు
1: బిగించానమ్మాను. వెక్కిరించింది, వేసిన మూడు ముళ్ళను విప్పింది. జీవితాంతం ఈ వేదన భరించేదానికంటే ఆనాడే మట్టిలో కలిసిపోయి ఉంటే ఎవ్వరికి ఏ బరువు ఉండేది కాదు కదన్నయ్యా.
0: అమ్మా సిరి, నువ్వు మాకేం బరువు కాదమ్మా. పిల్లలు లేని మేం వాసునే కొడుకుగా భావించి ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నాం.
1: ఈ మూడు వారిని మొక్కకు నీళ్లు పోసి పాదు చేసి మళ్ళా చిదురింప చేయాలని క్షణక్షణం నీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. నాగరికత పెరిగిందన్న ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లు, మూఢాచారాలు పడగవిప్పి నాట్యం చేస్తున్నాయి. నలుగురు నన్ను చూసి గుసగుసలాడుతూ ఉంటే తప్పు చేసిన దానిలో ఫీల్ అవుతున్నాను.
0: లోకులు కాకులని ఊరికే అనలేదు. ఒకరు అరుస్తుంటే 10 మంది కట్టగట్టుకుని కోడే కూస్తారు. విధి వంచితులను చూసి జాలిపడేది పోయి వెక్కిరిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతారు సభ్యతా సంస్కారం లేని మనుషులు. వాళ్ల మాటలకు విలువకూడదమ్మా. విలువిచ్చామని తెలిస్తే మరింత విజృంభిస్తారు.
2: మీ మొగాళ్ల సంగతట ఉంచండి. ఆడదానికి ఆడదే శత్రు. 5వ తరం కోల్పోయిన ఆడది పెళ్లిళ్లకు పేరెంటాలకి రాకూడదు. ఎదురొస్తే వెళ్లిన పని అవదు అంటూ నిందలు మోపుతారు. సమాజం ఒక్కరోజులో మారదండి, కాలక్రమేణా మార్పులు రాక తప్పవు. పరిస్థితిని బట్టి మనమే సర్దుకుపోవాలి. బాబు అన్నం తిని పడుకున్నాడు, లేవండి. మీరు భోంచేద్దురు గాని.

0: చూడండి శిరీష్ గారు ఆ సూర్యాస్తమయం, ప్రశాంతమైన ఆ చల్లని సముద్రపు ఒడిలో శాత తీర్చుకోవాలని ఎలా ఒదిగిపోతున్నాడో ఆ అలసిపోయిన భాస్కరుడు. చుట్టూ ఆ అరుణవర్ణం అలలపై ఎలా ప్రతిబింబిస్తుందో, ఓహో ఎంత మనోహర దృశ్యం ఇది.
1: రామకృష్ణ గారు, మీకు ప్రశాంతమైన సముద్రం కనిపిస్తూ ఉంటే నాకు కల్లోలిత కడల గోచరిస్తోంది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు చెలియని కట్టను చీలుస్తున్నాయి. గాఢ అంధకారం ప్రకృతి అందాలను దాచేస్తోంది, దోచేస్తోంది.
0: ప్రకృతి అందాల్లో మీరు విలయత్వాన్ని చూస్తున్నారంటే మీ మనసు ఆందోళన భారంతో కుంగిపోతుందన్నమాట. సరే పదండి, అలా వెళ్ళి ఆ అలల దగ్గర ఇసుకలో కూర్చుందాం. పదండి, మనసులోని బాధ ఆత్మీయుడి దగ్గర విప్పి చెబితే బరువు తగ్గుతుందంటారు. రండి ఇలా కూర్చోండి.
1: మీరు సైకాలజీ బాగా స్టడీ చేస్తారనుకుంటాను.
0: చిన్నప్పటి నుంచి నాకు అదే పనండి. స్కూల్లో చేరేటప్పుడు మీ నాన్న పేరేమిటన్నారు? తెలియదన్నారు. నవ్వారు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అన్నారు? అదేం పిచ్చి ప్రశ్న అండి, నాన్న పేరే తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు అన్నాను. పోనీ మీ అమ్మ పేరు చెప్పవయ్యా అన్నారు. దానికి డిటోనే అన్నాను. అమ్మ నాన్న లేకపోతే నువ్వెలా ఊడిపడ్డావు అన్నారు. ఏం చేయనండి, ఓ స్త్రీ ఓ పురుషుడు ఆవేశంలో కలిశారు, ఫలితంగా నేను పుట్టాను. వీడు మాకు పనికిరాడని చెత్తకుండిలో విసిరేశారు ఆ ఇద్దరు. ఓ ధర్మాత్ముడు నన్ను చూసి జాలిపడి అనాథాశ్రమంలో పడేశాడు. ఇప్పుడు పలకా బలకం పుచ్చుకుని మీ ముందు ఉన్నాను అని చెప్పాను. మరో మాట మాట్లాడకుండా నాకు రామకృష్ణ అని పేరు పెట్టి చదువుకు శ్రీకారం చుట్టారు.
1: గూడు కట్టుకున్న విషాదానికి ఆనందాన్ని జతపరిచి మెరుగులు దిద్దుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ కథ, కంటిన్యూ చేయండి.
0: ఆగండి ఆగండి, అలా త్వరపడితే ఎలా? ఇవిగో వేరుశనకాయలు కూడా వచ్చేసాయి. ఇదిగో ట్రావయ్య, ఆ చూడు, ఆవిడ గారికి 1/2 రూపాయి, నాకు 1/2 రూపాయి వేరుశనకాయలు. తినండి, కాయలు బాగా వేగి రుచిగా ఉన్నాయి.
1: అవునండి, స్కూల్లో చేరాక మీ తల్లిదండ్రుల గురించి ఆయన తెలిసిందా?
0: గాలిపటం తెగిపోయిందనుకోండి, గాలి విపరీతంగా వీస్తే అది ఎక్కడికి పోయిందో ఎగరేసిన వాడికే తెలియదు. అలానే మన పని కూడా. నాలాంటి పోలికలు ఉన్న స్త్రీ పురుషులెవరైనా ఎదురవుతారేమోనని కాగడా పెట్టి వెతికాను.
1: కనపడ్డారా?
0: ఆ కనపడ్డారు, కానీ వాళ్ళు కారులో తిరుగుతూ కనిపించారు.
1: ఆపి నిగ్గె తీసి అడగకపోయారా నాకింత ద్రోహం ఎందుకు చేశారు అని?
0: అడిగితే చెప్పుచ్చు కొడతారండి. ఆస్తుల్లో అంతస్తుల్లో వాట అడగడానికి వచ్చావరా వెరినాగన్నని. చూడండి, పక్షి అయినా తన పిల్లలకి రెక్కలొచ్చే వరకు తను తినేది పెట్టి

0: తన సంతానాన్ని కాపాడుకుంటుంది. మరి నా తల్లిదండ్రుల్లో చాలా గొప్పవారండి, రక్తపు గుడ్డుగానే రోడ్డు మీదకి విసిరేసిన ధన్యజీవులు. అందుకే నేను పితృదేవోభవ, మాతృదేవోభవ అని మాత్రం అనను, ఆచార్య దేవోభవ అని ఎలుగెత్తి తరుస్తాను. కాలేజీలో చదివే రోజుల్లో, వికసించని వయస్సులో విజ్ఞానాన్ని పంచిపెట్టి ఆదర్శాలకు రూపుదిద్ది నన్నెంత వాణి చేసిన మా మాస్టర్నే స్మరిస్తానండి. హాయంగా చెప్పిస్తాను. తినండి తినండి, తింటూ చెప్పుకుంటుంటే కథ బాగా రక్తి కడుతుంది.
1: మనసులో అగ్ని పర్వతం రగులుతున్నా నవ్వుతూ నవ్విస్తూ ఎలా కాలం గడుపుతున్నారండి మీరు?
0: అందులోనే టెక్నిక్ ఉంది శిరీష్ గారు, నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని దొల్లించేయాలి, లేకపోతే మన నేడే మనల్ని భయపెడుతుంది, కాటేస్తుంది.
1: మీతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదండి.
0: మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉందండి.
1: ఎందుకండి, నేనేం పాపం చేశాను?
0: మీరు నాకంటే అదృష్టవంతులు కనుక.
1: ఇది మరీ బాగుంది. ఏ విషయంలో అదృష్టవంతురాలంటారు?
0: చూడండి, మీ బాధలన్నీ విని ఊకొట్టి ఓదార్చటానికి దైవం లాంటి అన్నయ్య వదిలినున్నారు. లతలా అల్లుకుపోయి పెరుగుతున్న మీ అబ్బాయికి ఊతం ఇవ్వాలనే లక్ష్య సాధనతో మీరు మనుగడ సాగిస్తున్నారు. నాకెవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. నాలో రగిలే వెతనంతా ఈ సముద్రంతో, వీచే గాలితో, ఎగిరే పక్షులతో, నా చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో చెప్పుకొని సేద తీర్చుకుంటాను. నా కళ్ళల్లో కన్నీళ్ళేనాడో ఇంకపోయాయండి. ఏడ్చినా కన్నీళ్ళు రావు, అందుకనే నవ్వేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు మాత్రం భయం వేస్తుందండి.
1: ఎందుకండి?
0: నేను చనిపోతే అనాథాశ్రమం అని మున్సిపాలిటీ వాళ్ళు తగలేకుండా వదిలేస్తారేమో అని.
1: అవేం మాటలండి, సంధ్యా సమయంలో తదాస్తు దేవతలు దీవించగలరు. అయినా ఒంటరిగానే మిగిలిపోతారని మీరు ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీకు తోడవుతుందేమో.
0: అలాగన్నారు, బాగుంది. చూశారు, ఇప్పుడు మీరు నన్ను వాదారుస్తున్నారన్నమాట. అంటే మీరు ఒప్పుకున్నారన్నమాట? అదే, నాకంటే మీవి తక్కువ కష్టాలని.
1: అదేం కాదు, మీరు మాటలు గారడీ చేస్తున్నారు. నా మనసులోని బాధలంతా ఎక్కడ విప్పి చెప్తానోనని ముందర కాళ్లకు బంధం వేస్తున్నారు. మీరు పురుషులు, ఏమన్నా ఏం చేసినా చెల్లుతుంది, అదే స్త్రీ చేస్తే ఈ సంఘం గగ్గోలు పెడుతుంది. మీరు అనాథగా ఉన్నా ఏకాకిగా ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు, అదే స్త్రీ అయితే రాచి రంపాను పెడుతుంది. కాదంటారా రామకృష్ణ గారు?
0: ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమేనండి. మీరు నేను ప్రస్తుతం ఒకే కష్టాల బోటులో ప్రయాణం చేస్తున్నాం. సరే, ఎవరెక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇప్పుడే తేల్చిపారేద్దాం.
1: ఎలా?
0: వెరీ సింపుల్. చూడండి, ఈ ఇసుకలో మన పేర్లు రాద్దామండి. ఏదో ఒక పెద్ద అలవచ్చి రాసిన పేర్లపై పడుతుంది. ఏ పేరు చెరకుండా ఉంటుందో వాళ్లకు కష్టాలు ఎక్కువని, రెండోవారు మిగిలిన వారిపై సానుభూతి చూపించి స్నేహితుడిలా ఆదుకోవాలనేది షరతు.
1: ఓకే ఓకే. అదిగో పెద్ద అలా ఇటుగా వస్తోంది, తొందరగా రాయండి పేర్లను. చూసారా, మీ పేరు జరిగిపోయింది, నా పేరు నిలిచిపోయింది. ఇప్పుడైనా అర్థమైందా మీకంటే నేనే ఎక్కువ కష్టాల్లో ఉన్నానని?
0: అర్థమైంది శిరీష్ గారు, నన్ను అర్థం చేసుకోండి. నన్ను ఒక స్నేహితుళ్ళ, ఆత్మీయుల్లా భావించండి చాలు. చీకటి పడుతుంది, మీరికి ఇంటికి వెళ్ళండి, బాబు మీకోసం ఎదురు చూస్తుంటాడు.
1: మీరు వెళ్ళరు?
0: కాలం ఇంకా ఖర్చు కావాలండి. జనం రాత్రిని చూసి జడిసి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న ఈ సముద్రానికి టాటా చెప్పి కదులుతా. మీరు వెళ్ళండి.
1: అలాగేనండి, వెళ్ళొస్తానండి.
0: మంచిదండి.

0: డియర్ ఫ్రెండ్స్, కనిపెట్టేశాడు ఈ కవి కుమారుడు, కనిపెట్టేశాడు మన టైపిస్టు శిరీష చిదంబర రహస్యాన్ని గుప్పెట్లో పట్టేశాడు. పెళ్ళయిందని కొందరు, పెళ్లి కాలేదని కొందరు, పెళ్లి భర్త వదిలేశాడని కొందరు, భార్యాభర్తలు కీచులాడుకుని వేరయ్యారని మనలో మనం తర్జన భర్జన సాగిస్తున్నామా? ఇప్పుడు వాటన్నిటికీ పులిస్టాపు పెట్టేయాలి.
1: సర్లేరా, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో సూటిగా చెప్పాడు, దానికింత ఉపోద్ఘాతం ఎందుకు?
0: పిచ్చివాడా, వెరివాడా, ధూత్తుడా, ధాత్తుడా, ప్రతిదానికి సస్పెన్స్ ఉండాలి నాన్న. జరిగిన జరగబోయే చరిత్రను కట్టే కొట్టే తెచ్చే అని కత్తిరించి కుదించి చెప్తే దాంట్లో పస ఉండదు.

0: క్లైమాక్స్ వరకు సస్పెన్స్ లో ముంచి శ్రోతల గుండెల్లో చోటు చేసుకుని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి నాన్న.
1: అబ్బా నాయనా కవి కుమార్, నీ తల్లిదండ్రులు నీకు ఏ ముహూర్తం ఆ పేరు పెట్టారో గాని ఆహా, వాళ్ళు అమరజీవులు. నీ సాహిత్య ప్రేక్షకు జోహార్లు గాని నాయనా, మమ్మల్ని చంపకుండా వచ్చే వారం సీరియల్లో చదువుకోండని దాటేయకుండా త్వరగా చెప్పు. అవతల బాస్ వచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి.
0: ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పట్టి 10 మందిని కూడా కట్టి ఆ గుట్టును రట్టు చెయ్యకపోతే ఒట్టు.
2: రే, నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితను. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి.
3: రేవ్రే, నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం. మూర్ఖుడా, నికృష్టుడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, అసలు ఈ రోజుల్లో క్షుద్ర సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే.
2: ఒరే, చెప్పైనా తిట్టు, తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరశుద్ధికి మేము

0: కూడా త్వరగా చెప్పు. అవతల బాస్ వచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి.
1: ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పట్టి పది మందిని కూడగట్టి ఆ గుట్టును రట్టు చెయ్యకపోతే ఒట్టు. రే, నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితను. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి.
0: రే రే, నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం. మూర్ఖుడా, నికృష్టుడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, అసలు ఈ రోజుల్లో క్షుద్ర సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే.
1: ఒరే, చెప్పైనా తిట్టు, తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరశుద్ధికి మేము తల్లొంచాం, మానో సహనం చచ్చిందిరా బాబు.
0: దారికి వచ్చారు కదా. ఎప్పుడైనా నన్ను విమర్శించారో కబడదా. నాలుగు కవితలు పదే పదే చదివేసి దారుణంగా మిమ్మల్ని హత్య చేసి నేను పైశాచిక ఆనందాన్ని పొందుతాను.
2: ఈసారి కవిత కాకరకాయలంటూ నోరు మెదిపావో. ఇక్కడున్న ఐదు మందివి మూకుమ్మడిగా నిన్ను మద్దతు చేసి శవాన్ని రోడ్డు మీద పడుకోబెట్టి చందాలు వసూలు చేసి సమాధి కట్టిస్తాం.
0: బాబాబో, ఆ పని మాత్రం చేయకండిరా. అసలు విషయం చెప్తాను, వినండి.
2: చెప్పు.
0: శిరీష చిలక్కొట్టి చంపంటురా.
1: కాలు జారిందా?
0: ప్రమాణం సాగించిందా?
1: భగ్న ప్రేమికురానా?
0: భర్త పీడితురానా?
1: నెలతప్పిన వీరవనిత?
0: గిడ్డనుకి వేసి విసిరేసి నాది శిరోరత్నమా? అదేం కాదురా, ఆమె పెళ్లి చేసుకుంది, 2 సంవత్సరాలు కాపురం చేసింది గిడ్డనుకంది. వాడిప్పుడు కాన్వెంట్ లో చదువుతున్నాడు.
1: సాదా సీదా స్టోరీ అయినా ఆమెప్పుడు సీరియస్ గా ఉంటుంటే నేనేనాడో ఊహించా. ఏవో ఫ్యామిలీ కలతలు ఉండుంటాయని.
0: అక్కడే పప్పులో కాలేశం, నీ ఊహ తప్పు. ఆవిడ భర్త కాలం చేసి 3 సంవత్సరాలైంది.
2: మరి ఆ బొట్టు,
1: తల్లో ఆ పూలచుండులు,
2: చేతికి గాజులు,
1: ధరించే రంగురంగుల నైలెక్స్ చీరలు,
0: ఆ వేషధారనే మన్ని మోసం చేసింది. ఈవిడికి ఒక అన్నయ్య ఉన్నాళ్లే, పెద్ద జర్నలిస్ట్, మూఢాచారాలకు స్వస్తి చెప్పాలని ఆదర్శాలని ఇంట్లోనే అమలుపరుస్తున్న ధీరోదాత్తుడు. దాని ఫలితమే ఈవిడ నవీన వేషధారణ.
2: అమ్మో అమ్మో, ఎంత మోసం చేసింది!
1: మహాపతివ్రతలా ఫోజునెట్టింది,
2: ఆచారాలను మంట కలుపుతోంది,
1: నారీ లోకానికే తలవంపులు తెస్తోంది.
0: కాబట్టి ఈ నగ్న సత్యాన్ని ఆఫీస్ అంతా చాటేసి ఆవిడ వైభవ ధోరణికి అడ్డుకట్ట వేయాలి.
1: అదిగో వస్తోంది. ఆహా ఆహా, మందస్మిత వదన, హంసగమన, వెనకే వస్తున్నాడు రామకృష్ణ. దానికి దగ్గర వారిని తెగతాపత్రి పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి.
2: పూర్ఫెలో ఈ విషయం తెలిస్తే ఆవిడ దూరం పరిగెడతాడు.
0: వాడి ఆఫీసులో రాముడు, వీధిలో కృష్ణుడు, నోరెత్తితే మనకు బోధిస్తాడు భగవద్గీత. కాబట్టి సోదరులారా, వీరి చరిత్ర వచ్చే వారం సీరియల్లో విందురు గాని. పదండ్రా బాబు, బాస్ వచ్చే టైం ఏంది? మనందరినీ గుంపుగా చూశాడో, పిచ్చి కుక్కలా వెంటబడి కలుస్తాడు. పదండి.
3: చూడండి శిరీష గారు, ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులను చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది?
4: రకరకాల జంతు లక్షణాలు మానవుల్లో కూడా తొంగి చూస్తున్నాయి అనిపిస్తుంది. మేధస్సు పెరిగిన ఆలోచన ధోరణిలో ఆ లక్షణాలు వ్యక్తమై మేము జంతువులకేం తీసిపోవని ప్రవర్తిస్తున్నారు.
3: కరెక్ట్ గా చెప్పారు. కొందరు నాగుపాములా కాటవేయాలని చూస్తారు, మరికొందరు పొంచి పొంచి నక్కల్లా కోస్తారు, ఇంకొందరు కోతుల్లా వ్యవహరిస్తారు, దుర్మార్గులు చాటును దెబ్బతీసే చిరుతల్లా మీద పడతారు. ఒక రకంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా గొప్పవండి, అవి తన జాతి నాశనానికి పూనుకో. మరి మనిషిన్నాడు చూశారు, పక్కవాడి పతనానికి గోతులు తవ్వుతాడు.
4: అంతేకాదండి, జంతువులు తన ఆహారాన్వేషణకో లేదా తన స్వరక్షణకో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే మనిషి అసూయ ద్వేషాలతో తన తోటివారి మీద రాక్షసత్వాన్ని పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
3: శిరీష్ గారు, మన ఆఫీసు కూడా ఓ జంతు ప్రదర్శనశాలలా కనిపిస్తుంది కదా?
4: అవునండి, కానీ ఈ జూలో సాధు జంతువులను క్రూర జంతువులను వేరు చేసి వేరువేరు బోనుల్లో పెట్టి రక్షణ కల్పించారు. మన ఆఫీసులో అన్నింటినీ కలగా పులగం చేసి మీ ఇష్ట రాజ్యమని వదిలేశారు. వాటి నుండి మాలాంటి వారికి రక్షణ లేకుండా పోయింది.
3: శిరీష్ గారు, ఈ ప్రపంచం ఉంది చూశారు, చేతులు కట్టుకుని కూర్చుంటే లేచి నుంచోమంటుంది, లేచి నుంచుంటే బస్కిరి తీయమంటుంది, ఎదిరించి నిలిస్తే మీకు దాసోహం అంటుంది. ఓ పులైనా సింహమైనా మీకు ఎదురుపడిందనుకోండి, తీక్షణంగా కళ్ళెర చేసి దాని వంక చూస్తే తోక జాడిస్తుంది. పిల్లి పులిగా మారాలి, తప్పదు. నెల రోజుల నుండి చూస్తున్నానండి మీరెంతో

0: మానసిక బెదర పొందుతున్నారు. ఆ క్షోభను తట్టుకోలేక ఎక్కడ ఎక్కిన కొమ్మను నరుక్కుంటారోనని భీతిల్లి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అటు చూడండి, మన ఆఫీసులో కవికుమార్ మనల్ని నీడలో ఎలా ఫాలో అవుతున్నాడు.
1: వాడుట్టి రోగండి, ఆ పనంటూ ఈ పనంటూ నా చుట్టూ చేరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాప, వాడు ఆకలి చూపులు విషపు నవ్వులు చూస్తుంటే బొళ్ళు జరదరిస్తోంది.
0: మెత్తని వాళ్ళను చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. మొళ్ళును మొళ్ళుతోనే తీయాలండి. గుచ్చుకుంటుందని భావిస్తే చెప్పుతో అదిమి పెట్టి నేల రాయాలి.
2: హలో హలో, మీరు ఇక్కడున్నారా? దూరం నుంచి చూసి ఎవరో ఫ్యామిలీ అనుకుని పొరపడ్డాను. ఏమిటి ఇలా వచ్చారు?
0: ఆ ఏముందండి, ఆదివారాన్ని సద్వినియోగం చెయ్యాలిక. మీరేమిటి ఆ కోతులు వంక తదేకంగా చూస్తున్నారు?
1: బహుశా వాటి మనస్తత్వాన్ని స్టడీ చేస్తుండొచ్చు.
2: అలా పక్షుల విభాగానికి వెళ్ళానండి. అందమైన చిలకలు గోరువంకలు కనపడ్డాయి. అవి మన్ని మరిచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఇటు తిరిగితే కోతులు కనపడ్డాయి. మానవుడు కూడా ఒకప్పుడు కోతి జాతి వాడే కదా, అందుకనే నిశితంగా పరిశీలిస్తున్నా.
0: అలాగా కోతు నుండి గెరిల్లా, దాని నుండి మానవుడు ఉద్భవించినా ఇంకా కొందరిలో కోతి బుద్ధులు పొంచి పొంచి చూసే లక్షణాలు పోలేదు. మరి
2: మరే మరే అన్నట్టు మీరు జూ అంతా చూసి వచ్చినట్టున్నారు. నేను అలా వైల్డ్ యానిమల్స్ వింకి వెళ్ళి వస్తాను. వస్తానండి శిరీష్ గారు. మీ ఏకాంతానికి భంగం చేయలేరు కదా.
1: 10 మంది తిరిగే ఈ జూలో ఏకాంతం ఏముంటుంది చెప్పండి. మేము అలా లేళ్లను జింకలను చూసొద్దాం అనుకుంటున్నాం. వస్తే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు.
0: వెళ్ళనియండి శిరీష్ గారు. ఆయంది సాధు జంతువులను చూసి ఆనందించే మనస్తత్వం కాదు. క్రూర మృగాలు ఎలా దొంగ దెబ్బతీస్తాయోనని పరిశీలిస్తారు. అంతే కదండి కుమార్ గారు.
2: ధైర్యస్థులు వాటినే చూడాలని కోరుకుంటారు కదండి. వెళ్ళొస్తా.
1: తప్పు చేసిన వాడిలా ఆ తడబాటు చూడండి.
0: తప్పు చేసిన వాడెప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాడండి. మనసులో ఏ కల్మషం లేనివాడు నిండుగా నవ్వగలడు, నిర్మలంగా మాట్లాడగలడు. కాస్త ఎండ పెరిగిందే, అలా ఆ చెట్టు నీళ్ళకు వెళ్దాం పదండి.

0: ఏమండి, పవిత్రమైన ఈ అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుని ఏమివ్వమని కోరుకుంటున్నారు శ్రీవారు?
1: అనుభూగల భార్యను, అందాల బాబును ప్రసాదించిన ఓ అమరేశ్వరుడా, నా బాబును నాలానే ఇంజనీరు చెయ్యి అని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మరి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు శిరీష.
0: నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు నిలుపు స్వామిని వేడుకుంటాను. నా కొడుకు ఇంజనీర్ కాకూడదు, డాక్టరే కావాలని స్వామితో చెప్తాను.
1: ఏ ముసలితనంలో మనకు వైద్యం చేసి కాపాడతాడనా? నువ్వేనైనా చెప్పు శిరీష, బాబిగారు ఇంజనీర్ కావాల్సిందే, తండ్రికి మించిన కొడుకు అనిపించుకోవాలి.
0: పెద్దవాడయ్యాక వాడు నా మాట విని డాక్టరే అవుతాడో, మీ మాట మన్నించి ఇంజనీరే అవుతాడో చూద్దాంగా. నా వరాల తండ్రి నా మాట ఎప్పుడూ కాదండి.
1: అలాగే చూద్దాం. చూడు, నా చిన్ని కృష్ణుడు తండ్రి మాట ఎప్పుడూ దెబ్బదాటడు. పోనీ కొంచెం.
0: ఏంటి?
1: ఇంకొకరిని కనేసి వాడిని డాక్టర్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు.
2: ఎంతసేపు వాదోపవాదాలు, మేమందరూ ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాం, త్వరగా రండి. స్నానాలు ముగించుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి, పొద్దుకిపోతుందిరా.
3: అమ్మా జానకి, మాధవ మీరు కానీయండి అమ్మా స్నానాలు, వాళ్ళు ఒక పట్టాలు తెగులు రారు. నువ్వు చేయలేమే స్నానం, ఎలా నుంచున్నావే?
4: ఇదిగో వస్తున్నా. యాండి లోతుకు దిక్కండి, ఆ చెంబుతో తలారా పోసుకోండి చాలు, అసలే ఈత రాదు కూడా మీకు.
2: అలానే అలానే, నువ్వు మెట్ట మీద కూర్చొని స్నానం చేయి.
4: అలాగే రండి పిండి గారు, కృష్ణమ్మ నమ్మలేమండి, పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే ఉన్నా ఎన్నో గుండాలు ఊబులు ఉన్నాయిక్కడ. లోతుకెళ్ళొద్దని చెప్పారు ఇందాక మనకు ఎదురైన వాళ్ళు.
5: యాండి దూరంగా వెళ్ళకండి, గుండాలున్నాయట, అక్కడ చాలా ప్రమాదం.
2: అలాగే చంద్రరా
1: వస్తున్నా నాన్నా. ఇక లాభం లేదు, కదలాల్సిందే. చూడు ఆ బ్యాగ్ లో నా బట్టలు ఇలా పట్టుకురా.
0: అలాగే.
1: గలగల బారే కృష్ణానదిలో ఈతలాడాలి, ఎన్నాళ్ళైందో ఈత కొట్టి. సిరి చిన్నప్పుడు నేను పెద్ద ఈతగాన్ని, అలుపు సొరుపు లేకుండా మైలు ఈదేవాణ్ణి. మీ అన్నయ్య మాధవ గారు ఉన్నాడు, ఎందుకు ఒడ్డును కూర్చుని కూలి రగాలు తీసి

0: మోకాళ్ళలోపు దాటి నీళ్లలోకి వచ్చేవాడే కాదు.
1: అబ్బా పెద్ద దెప్పి పడవక్కర్లేదురండి, మా అన్నయ్యకు జలగండ ఉందన్నారు, అందుకే నీళ్ల తోలికి పోడు. వాళ్ళ స్నానాలు కూడా అయిపోయి బట్టలు వేసుకుంటున్నారు, మనం ఇంకా ఇక్కడే ఉంటే నవ్విపోగలరు. బయలుదేరండి బాబు, అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, మొగుండు కట్టేశారండి. ఇవన్నీ నేను సర్దొస్తానండి.
0: అలాగే రాణిగారు ఆజ్ఞ తప్పుతుందే, ఇదిగో త్వరగా వచ్చి.
2: ఏమిట్రా చంద్రం ఆలస్యం, ఒడ్డున పెడబట్టలు ఆరేస్తూ ఉంటాం, కానీ త్వరగా ముగించండి. మంగళగిరి వెళ్లి పానకాలరాయిని దర్శించాలి, టైం కూడా లేదు.
3: బాబు నది లోపలికి వెళ్ళవాక నాన్నా, ఊపులున్నాయట. నాన్న ఒడ్డుని స్నానం చేసి వచ్చేయరా.
0: సరేనమ్మా, నీకు మరీ భయం ఎక్కువే.
1: యాండి అటు చూడండి, అన్నయ్య గారు ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు.
4: వాడు ఈతలో పెద్ద ఎక్స్పర్ట్, చిన్నప్పటి నుంచి నువ్వేం కంగారు పడకు.
1: అయ్యో అమ్మా సిరి, నువ్వే నాకు ఆదేశి దూరంగా వెళ్తుంది, హెచ్చరించమ్మా మీ ఆయన్ను.
5: యాండి ఇంకో మిమ్మల్ని వచ్చేయండి, ఒట్టుకు ఈదింది కాలికి రండి.
1: అయ్యో వాడికి నీళ్లు చూసి చాలా మా గొర్రె పుట్టుకొచ్చింది, మరి ఇంకా ముందుకెళ్తున్నాడు. చంద్ర రామ్మ బయటికి రా.
5: యాండి ఇట్రండి, యాండి మిమ్మల్ని పిలుతుంది, వినపడుతుందా? యాండి వచ్చేయండి, వచ్చేయండి ఒట్టుకు. అతను తెలుగు ఆడుతున్నట్టు కనిపిస్తుంది. రమ్మని పిలువ అన్నయ్యా, గట్టిగా పిలువ అన్నయ్యా, నాకేదో భయమేస్తుందన్నయ్యా, పిలువ అన్నయ్యా.
4: చంద్ర నిన్నే ఎందుకు వచ్చాయి, సిరి కంగారు పడుతోంది.
5: యాండి
1: కాపాడండి, అయ్య బాబు మీద పుణ్యం ఉంటుంది. అయ్యా బాబు అయ్యా ఇది రండి,
4: ఏమైంది? నా చంద్రుని ముప్పున కూడుకుపోతున్నాను, వెళ్ళి రక్షించండి బాబు. చచ్చి మీద కనుకొనిపోతాను బాబు, వెళ్ళి రక్షించండి బాబు.
6: ఎంత పని జరిగింది, ఎంతటి గజీతగాడైనా ఆ వైపుకు వెళ్ళడండి, అక్కడ పెద్ద గుండం ఉంది, ఎంతమందిని పొట్టలు పెట్టుకుండు. ఈ ప్రాంతం వాళ్ళెవరూ అధికం పోరు. ఏమయ్యా ఇంతమంది జనం గుంజాడారా, ఒక్కలేరా మా చంద్రాన్ని కాపాడలేరా?
7: బాబు మా ప్రాణాలు మాకు తీసే పోయి ఎవరు సాహులు పొడి చెప్తారు కదా
4: బాబు. చంద్రండి
7: ముందు ఆయన ఆగండి, ఆ పెద్ద అర్జించండి. పోయిన వాడు ఎక్కడికి తిరిగాడు, ముందు నేను కథ కాపాడుకోండి. ఏ పొడవైనా ఇక్కడ ఉంటే బాబును కొంచెం ఏ పొడవ కనిపించట్లేదు, మనుషులు ఎవరు తెగించి ఆయన కాపాడలేదు. ఏం చేయాలి
1: అన్నయ్య? ఆయన మునిగిపోతున్నారన్నయ్యా, మృత్యువుతో పోరాడుతున్నారన్నయ్యా, తీసుకుంటున్నారన్నయ్యా, ఆయన కాపాడన్నయ్యా, కాపాడన్నయ్యా. మీరు వెళ్ళి చేయగలిగింది అండి, ఇది రాని వాళ్ళు ముందుకెడితే ప్రమాదం. కలిసిపోవడానికి
4: ఏమైనా
6: పిచ్చి పట్టిందా ఏమి? అందరూ కలిసి కట్ట కట్టుతో దందలు చూపిస్తా వస్తారు. అరే లోకాలు అరే రత్తయ్య, నదిలో చూపుకుంటా వడేసి పట్టుకోండి. ఇలా వడ్డ చూస్తుంటే అందరూ చచ్చి చూసుకునేటట్టుగా ఉన్నారు.
4: చెట్టంత కొడుకు మా ముందే కళ్ళు ముచ్చుంటే మేము అడుగు జీవి చేయాలని
6: ఎవరు చేయగలిగింది ఏం లేదు తల్లి, అంతా మన చేతులు దాటిపోయింది. మన చంద్ర మనకి ఇక లేడమ్మా, వద్దు తల్లి నా మాట విను.
1: బాబు నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆయనతో పాటే నేను నది గర్భంలో కలిసిపోవాలి. ఈ ఏడాది బ్రతుకు నేను బ్రతకలేనన్నయ్యా, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను ఆపండి.
6: ప్రాణాలతో తెగించి మునీరాన్ని కాపాడలేకపోయినా బతికున్న నీతో పడి చస్తానంటే చూస్తూ కూర్చోడానికి మేము మనసం అనుకున్నావా, రాక్షసం అనుకున్నావా? ఆయన రత్తిగా ఆయా లోకాలు అందరినీ పట్టుకోండి, ఏమైనా చెప్పాల్సి చెప్పు, అదిగా బాబు ఏముంది, ఎవమైనా దొరుకుతుంది బోడి చేసుకోవడానికి. నేను అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పొస్తాను, నేను జరిగిన విశేషాలు ఏమయ్యా? అలా చూస్తూ బొమ్మలా నిలబడతావేంటి, కాస్త సౌరవించవయ్యా.

0: సురా, నేనేం పాపం చేశానయ్యా? నీకే అన్యాయం చేశాను. నా మీద కత్తి కట్టి నా సంసారంలో నింపేసేసావు. నిండు మనసుతో నిన్ను సేవిద్దామని వచ్చిన మమ్మల్ని శపిస్తావా? నీ సన్నిధిలో ఇంత దారుణం దొరుకుతూ ఉంటే చూసి సహించే నువ్వు దేవుడువా? నిన్ను అందరూ పూజించాలా? అంజలి ఘటించి అర్థించాలా? పవిత్ర మనసుతో ఆరాధించాలా? ఉత్త మోసగాడివి, దగాకొడివి, దయాదాక్షిణ్యం లేని కఠిన పోషానుడివి. ఏ ఒక్కరినే బలి తీస్తున్నావే, నన్ను కూడా నీలో కలుపుకో. నీ రక్తదాహం తీర్చుకో, తీర్చుకో, తీర్చుకో.
1: అబ్బా సిరి, పృథివ్రాతను ఎవరు తప్పించలేరు తల్లి. తప్పించాలనుకోవడం పిచ్చితనం. చచ్చి సాధించగలిగింది ఏం లేదు. పోయిన వాళ్లతో మనం పోలే. వాళ్ల తీపి గుర్తులు మన మనస్సుల్లో కలకాలం చోటు చేసుకుంటే చాలు, వాళ్ళు అమరులవుతారు. మన నిమిత్త మాత్రులమ్మా. ఆ జగన్నాటక సూత్రధారుడు నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడమ్మా. చంద్రం కోరిన విధంగా బాబును తీర్చిదిద్దు. పద తల్లి పద, చంద్రాన్ని తీసుకెళ్తున్నారు. మరోసారి చూసుకో, కన్నీటితో ఆ భౌతికాయనికి వీడుకోలు చెప్పమ్మా.
2: ఏంటమ్మా అలా భయంగా కాకపెట్టావు? అమ్మా అమ్మా, నిన్నే మాట్లాడమ్మా.
1: ఏంటమ్మా సిరి, ఏం జరిగింది? ఎందుకలా గావు కేక పెట్టావు? ఆ చెమట్లేమిటి? ఎందుకులా వణికిపోతున్నావు?
3: అమ్మా సిరి, ఇదిగో అమ్మా మంచినీళ్ళు తాగు. యాండి, సిరికి ఆ పేడకలు వచ్చినాయనండి, వెర్రి చూపులు చూస్తుంది.
2: అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడమ్మా.
0: ఆ ఘోర సంఘటన నేను మరవలేకపోతున్నానన్నయ్యా. పదే పదే నా మనసులో తొంగి చూస్తుంది. కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం నన్ను వెంటాడి వేధిస్తుంది. మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని మరవలేకపోతున్నానన్నయ్యా.
3: దీనికి ఒకటే పరిష్కార మార్గం, నేను వారిలో కలిసిపోవాలి. అన్నయ్యా రారమ్మని వారు నన్ను పిలుస్తున్నారన్నయ్యా. నేను వెళ్ళిపోతాను. నేను
1: జానకి, బాబుని తీసుకెళ్లి నీ దగ్గర పడుకోబెట్టుకో. చూడు సిరి, అత్తవారింట్లో ప్రతి వస్తువు నీకు చంద్రాన్ని గుర్తుకు తెస్తుందని, వాతావరణం మారితేనైనా నీ ఆరోగ్యం కుదుటపడుతుందని భావించి ఇక్కడికి తెచ్చాను. నువ్వు ఆ సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకుని తలబిల్లుతున్నావు. నీ మనసుకు తగిన గాయం బలమైంది కాదన్ను. చూడమ్మా, నీ మనస్సు చిక్కబట్టుకోవాలి. విశ్రాంతిగా పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి.

0: యోయ్ రామకృష్ణ.
1: ఏమిటండి?
0: ఏదో పెద్దవాడి.
1: అయ్యో కాదని ఎవరన్నారండి?
0: కాదనలేదనుకో, పెద్దరికం వస్తున్నందుకు పక్కదో పట్టే యువకులకు సరైన మార్గం చూపించవలసిన బాధ్యత కూడా మాకుంటుందయ్యా.
1: నిజమేనండి, మెయిన్ రోడ్డు వదిలేసి దొంగదారులు డొంకదారులు వెతికే పెద్దలకు కూడా సరైన మార్గం చూపవలసిన కర్తవ్యం యువకుల మీద కూడా ఉంటుందండి.
0: పడివయ్యా, నువ్వు భలే చమత్కారమే. ఏదో నీ బాగ్గొని మన ఆఫీసు బృందం అంతా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నాగభూషణం, పెద్దవాడివి, నువ్వే హెచ్చరించాలి, లేకపోతే రామకృష్ణ రొంపిలోకి కూరుకుపోతాడంటే చెప్పడానికి వచ్చాను గాని, అనవసర విషయాలు తలదూర్చే మనిషిని కాదు. ఏమనుకున్నావో ఏమిటో?
1: నేనేం అనుకోలేదండి మీ గురించి.
0: అయితే జాగ్రత్తగా విను, అది గాలం విసురుతుందో.
1: అదంటే ఎవరండి?
0: అదే శిరీష, ఎరేసి గాలం విసురుతోంది.
1: పాపం మీ మీదకి.
0: నా బోంద నా మీదకేం విసురుతుందిలే, 50 పైపడ్డమా అని ఆరుగురు బిడ్డల తండ్రిని. నాలో ఎన్ని ఉన్నాయి వృద్ధాప్యపు ఛాయలు తప్పించి, ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు, నిన్ను ఆకట్టుకున్నామని విసురుతోంది గాలం.
1: నేను చేపను కాదులేండి పడ్డానికి.
0: నేను ముందే ఊహించానులే తెలివే పిండానమని. ఇంతకీ దానిని బుట్టలో పడేశారా?
1: అంత తేలిగ్గా బొట్లో పడ్డానికి ఆవిడే వెరిది కాదండి.
0: మరి ఏమిటో ఆ చట్టబట్టాలు, ఆ సరిగములు, ఆ పార్కులకి బీచ్లకి షికార్లకి. ఇంతకీ క్రియ శూన్యం అంటావు.
1: సోషల్ గా హలో అన్న ఆడదాన్నల్లా కామంతో చూస్తే కళ్ళుబోతే నాగభూషణం గారు. చూడండి, వారం రోజుల కిందట నేను బీచ్ లో ఒంటరిగా కూర్చున్నానండి.
0: ఉంటే చెప్పబోయేక
1: ఉండండి, కంగారు పడతారేంటి. ఓ అమ్మాయి వచ్చి ఆప్యాయంగా హలో అని పలకరించిందండి. అది ఇది అడుగుతూ పక్కన కూర్చుందండి.

0: ఏమేమో అడిగింది, ఎన్నెన్నో అనుమానాలు తీర్చుకుంది. చివరకు వస్తానని టాటాచి పెళ్లిపోయింది.
1: గట్టిగుడి వేనాయ్ బల బాగా విసరగారు అన్నమాట.
2: మరి మళ్ళీ కలిసిందా?
0: లేదండి, అడ్రస్ ఇచ్చింది.
2: ఇంకా
1: గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్నమాట. ప్రసీ
0: చూడండి, ఆ అడ్రస్ కు వెళ్ళమంటారా?
1: వెళ్ళమంటారా అని నెమ్మదిగా అడుగుతా ఉంటాయి పిచ్చి సన్యాసి. ఎగిరి గంపేసి దూక్క.
0: అయితే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కనుక.
1: కిమ్మిడికి మాట్లాడుతున్నా, ఎన్ని గుండెలు ఉండాలి మా ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మాయిని పలకరించడానికి.
0: గుడ్, ఇప్పుడు దారికి వచ్చారు. అదే మాట శిరీష్ గారంటే నేనేం జవాబు ఇవ్వాలో చెప్పండి. పెద్దలు అనుభవజ్ఞులు కదా, ఏ నోట మాట పడిపోయిందే? ఆవిడ మీకు చేసిన ద్రోహం ఏమిటండి? మిమ్మల్ని ఏనాడు పల్లెత్తు మాటని అనలేదే, ఇందుకలా వేటకుక్కలా ఆమె వెంటబడి తరుగుతారు? చూడండి, మసకేసిన కళ్ళజోడు ధరిస్తే లోకమంతా మసగ్గానే కనపడుతుంది. దేన్ని సరిగ్గా చూడలేరు మీరు.
1: దానికి మొగుడు పోయినా బరి తెగించి లోకాన్ని మోసగించడానికి బొట్టు పెట్టి నాటకం ఆడుతుంది తెలుసా?
0: భర్త పోతే ఆడదానికి నుదుటి కుంకుమ వద్దన్నారు. గుడ్, మరి భార్య పోయిన వాడికి కూడా మొహాన బాత పెడితే అందరికీ తెలుస్తుందిగా వాడు భార్య విహీనుడని.
1: అనాది నుంచి వచ్చే ఆచారాన్ని తారుమారు చేయకు, పెద్ద తెలివైన వాడని విర్రవెక్కు. దానికి ఒక కొడుకున్నాడు తెలుసా?
0: పాపం చాలా కష్టపడి విషయసేకరణ జరిపారు. మీ శోధనకు పరిశోధనకు అభినందనలు. ఒక్కటి చెప్తున్నాను వినండి, శిరీష్ గారు నన్ను వివాహం చేసుకుంటానంటే నాకిట్టి అభ్యంతరం లేదు. ఒక ఇంటి వాడిని అవుతాను, వస్తానండి.
3: ఏమిటి గురు, ఏమన్నాడేమిటి?
4: ఏమంటాడు, కాళ్ళవారానికి వచ్చే ఉంటాడు.
1: నీ పెందాకు మనల్ని పెళ్లి పెద్దలై జరిపించండి కళ్యాణం, వెయ్యండి 4 లక్షలు అన్నాడు.
3: బా కథ అడ్డం తిరిగిందే. ఇటు ఫెయిల్ అయితే అట్నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. చేస్తా చేస్తా, మళ్ళీ పెళ్లి చేస్తా, నలుగురి నోరు మూయిస్తా, కారు కూతలు కూస్తా, రేకు డప్పా వాయిస్తా, అవమానానికి ప్రతీకారం తీరుస్తా, నేస్తం నేనున్నానని నీకు అభయం ఇస్తా. ఇస్తా అది ఇస్తా.
4: నువ్వు కనుక మరో కవిత చదివితే చెంపను వాయిస్తా, మళ్ళీ వాయిస్తా. నాగకృష్ణం, మనం కనుక ఇక్కడే ఉన్నామంటే ఆపలేం వీరి కవితా ప్రవాహం. పోదాం పద
1: పద పద.
5: రామకృష్ణ గారు.
0: ఏమిటండి?
5: నే విన్నది నిజమేనా?
0: మీరు విన్నదేమిటో తెలిస్తేగా అది నిజమో కాదో చెప్పడానికి.
5: మీరు ఆఫీసులో అందరితో నన్ను పెళ్లి చేసుకుంటానని చాటింపు వేశారట?
0: దానికి చిన్న అమెండ్మెంట్ అండి, చాటింపు మాత్రం వేయలేదండి. మన ఇద్దరి సఖ్యతను చూసి అపార్థం చేసుకుని మీ మీద నిందలు మోపుతుంటే సహించలేక శిరీష్ గారు ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరం లేదని మనసులోని మాట చెప్పానండి.
5: నా మీద నా వైధవ్యం మీద జాలిపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
0: నోనో, అటువంటిదేం లేదు.
5: దారిన పోతుంటే ఓ గుడ్డివాడు కనిపిస్తే అమాంతంగా జాలిపడి వాడి జోల్లో 10 పైసలు వేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
0: లేదండి, ఓ తీగ పందిరిపైకి పాకాలంటే దానికి ఆధారం ఉండాలి. అప్పుడే అది పాకి పందిరంతా అల్లుకుంటుంది, చల్లని నీడను ప్రసాదిస్తుంది. శిరీష్ గారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లే స్వాతంత్ర్యం ఇంకా రాలేదండి. ఆ స్వాతంత్ర్యాన్ని ముందు తరాల వాళ్లు చూడొచ్చేమో గాని మనం చూడలేం. ఒంటరిగా ఏ ఆధారం లేని స్త్రీని లోకులు కాకుల్లా పొడుస్తారు, రాబందుల్లా పీక్కు తింటారు. మీలాంటి సున్నిత హృదయులు దాన్ని తట్టుకోలేరు. పసుపు తాడే ఆడదానికి శ్రీరామరక్ష కాబట్టి మీకిష్టమైతే ఆ 3 ముళ్ళు వెయ్యాలనుకున్నాను, ఇది తప్పంటారా?
5: తప్పు మీది కాదండి, నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పోసి మీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబజారులోకి ఈడ్చారు. వెంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే ఆ చూపుల వెనుక ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం? ఇదేనా మీ మానవత? చెప్పండి రామకృష్ణ గారు, ఏం చూసి నన్ను ప్రేమించారు? ఏం చూసి నన్ను అభిమానించారు? నాలో ఏముందని? కోరికలు చచ్చిన ఆడదాన్ని, ఓ బిడ్డకు తల్లిని, భర్త చావును కళ్ళారా చూసిన దాన్ని, పసుపు తాడు తెంచుకున్నదాన్ని, ఈ దరిద్రాలను కట్టుకుని ఏం సుఖం బాగుకుందామని ఈ నిర్ణయానికి వచ్చి నన్ను అల్లరిపాలు చేశారండి, చెప్పండి.
0: మీరు ఆవేశంలో ఉన్నారు శిరీష్ గారు, ఇప్పుడేం చెప్పినా మీ తలకెక్కదు. నిదానంగా ఆలోచించండి, కావలసినంత వ్యవధి తీసుకోండి ప్లీజ్.
5: ఇంకేం ఆలోచించక్కర్లేదు, మీరు తేనిపోసిన కత్తులు. మీ నిజ స్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నమ్మించినట్టే

0: ఊహించగలరు మీరు? నయవంచకులు.
1: శిరీష్ గారు, మీలాగానే నాలోనూ ఆవేశం ఉందండి, అరవగలను. నిందలు మోపటానికి కూడా హద్దుండాలి. అందమైన మాంసపు ముద్ద కావాలని కోరుకుంటారు కొందరు, బంగారపు తొడుగుంటే చాలు తాళికడతామంటారు మరికొందరు. సెక్స్ దృష్టితో వివాహ విలువలను కొలవడం నా చేత కాదు. వివాహం అంటే స్నేహబంధం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాలైనా కన్నీళ్లైనా సమంగా పంచుకుంటూ, ఒకరి చేతుల్లో మరొకరు మట్టయ్యే వరకు కొనసాగించవలసిన పవిత్ర వ్యవస్థ ఇది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల్లో ఏదో మూల నేను చోటు చేసుకున్నానో లేదో, మీ మనసులో రవ్వంత నన్ను గురించి ఆలోచిస్తున్నారో లేదోనని తరిచి తరిచి ప్రశ్నించుకోండి. తగిన సమాధానం లభిస్తుంది.

0: ఓడిపోయి అవిసిపోయి ఎగిరిపోయి అలిగిపోయి కంగు తిని తలను వంచి గుండె పగిలి మనసు చెదిరి సిగ్గు విడిచి సెలవు పెట్టి అడ్రస్ మార్చి బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్, బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్ మన రామకృష్ణ.
1: ఏమిటా నిజమేనా?
2: నిజమేనా భార్యవాడివిరా, అక్షర సత్యం. మన దెబ్బకు బెంబేలెత్తి ఢీలా పడి సెలవు పెట్టేసి ఈ పార్వతిని వదిలేసి చెప్ప పెట్టకుండా చెక్కేశాడు.
3: ఇక వస్తాడని నమ్మకం కూడా లేదు. ఆయన కట్టి ఎదురు దెబ్బ తగిలింది కదా. సీరేషు దగ్గరకు వెళ్ళి ఏడమ్మా నీ రామకృష్ణ అని అడిగాను లేదు, కచ్చుమని నాలుగు పావున బుస కొట్టింది.
2: నన్ను చువాట్లు వేసింది, ఇంకా కలిపితే భద్రకాళైపోతుందని పారిపోయి వచ్చా.
3: వ్యవహారం ఏదో బెడిసి కొట్టినట్లుంది.
1: అయితే ఇంతకీ రామకృష్ణ ఏమయ్యారంటవరా కుమార్?
2: శంకరగిరి మాన్యాలు బట్టి ఉంటాడు. సగ్న ప్రేమికుల్లో ఆత్మహత్య మాత్రం చేసుకోడులే, రూటు మార్చేసి మరో అవతారం ఇస్తాడు ఎక్కడో. మనల్ని కోతులు కొండముచ్చులు అని విడిచిపడ్డాడుగా, ఇక బాగా కుదరండి వేధాలకి. కాబట్టి సోదరులారా, ఈ శుభ సమయంలో మనం అందరం పార్టీ చేసుకోవాలి. పదండి.
1: ఓకే
3: ఓకే.

0: శిరీషకు మామగారైన రాఘవరావు దీవించి వ్రాయినది.
1: అమ్మా శిరీష, కన్న కొడుకు పోయిన శోకంతో ఉన్నవాళ్ల మంచి చెడ్డల గురించి పట్టించుకోక దారి తప్పి వ్యవహరించాను. మనిషిగా కోలుకుని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకునేసరికి 3 సంవత్సరాలు పట్టింది. 10వ తేదీ దశమి శుక్రవారం నాడు మన చంద్రం ఆబ్దీకం. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని నేను మీ అత్తయ్య మనసారా అమలుపరచాలని భావిస్తున్నాం. ఆ రోజు తప్పకుండా మీ అందరూ ఇక్కడికి రావాలి. బాబుకు నా ఆశీర్వచనాలు చెప్పు. మాధవరావుని, జానకిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీ రాకకే ఎదురు చూస్తున్నా.
0: మీ రాఘవరావు. అన్నయ్య వద్దన్నయ్య, నేను అక్కడికి రానేనన్నయ్య. ఆ పరిసరాలను చూస్తే నేను పిచ్చిదన్నైపోతాను. ఆయన జ్ఞాపకాలే నా మనసులో మెదులుతాయి. వాటిని భరించే శక్తి నాకు లేదన్నయ్య, లేదు.
2: ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాబాయ్ గారు. పైగా ఆర్థికమయ్యే, వెళ్ళకపోతే 4 ముందే పల్చనవుతారమ్మా వాళ్ళు.
3: జానకి చెప్పేది కూడా నిజమే సిరి. ఏనాడు నిన్ను వారు పల్లెత్తు మాటం లేదు, పరుషంగా మాట్లాడలేదు. మాకెవరున్నారా మాధవ? అమ్మాయిని బాబును ఇక్కడే ఉంచేసాయి. వాళ్ళకే లోటు రాకుండా చూసుకుంటామని వాళ్ళన్నా. గత స్మృతులు నిన్ను కృంగదీస్తాయని, మానసిక ప్రశాంతత కోసం నిన్నిక్కడికి తీసుకొచ్చాం. నువ్వు ఏనాటికైనా వాళ్ల సొత్తేనమ్మా. భద్రంగా వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత మామీదుంది.
2: చంద్రం పోయినప్పటి నుంచి వాళ్ళు ఈ గడప దాటి ఎరగరు. ఉన్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పట్టునే ఉండిపోయారు. వారికి మటుకు ఎవరున్నారమ్మా? మనం తప్పించి వెళ్ళకపోతే 4 నిన్నే ఆడిపోసుకుంటారు.
0: వదిన
2: తాండి, సిరి మాట్లకేం కానీ మీరెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చూడండి.

ఏ కులి, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయ్. జానకి, నా దగ్గర చిల్లర లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడు అనుకుంటా, వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా దరిపి కూర్చో. పదవాయ్, అరండల్పేట 4వ లైన్లో ఉన్న 3వ మేట దగ్గరకు.

0: అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావించకుండా ఉంటే ఆ నుదుటి మీద బొట్టు కాస్త చెరిపోయమ్మా.
1: జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా?
0: ఏమండి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు, ఇక్కడుండేది మనకు తెలిసిన జనం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వీళ్ళకుండదండి. మీ విప్లవ భావాన్ని హర్షించేటంత స్థాయికి సమాజం ఎదగలేదండి. ఇంకా అందులో మనం వెళ్తున్నది ఆబ్దీకానికి. కాసంత బొట్టు పెట్టుకుని లక్ష్మిలా కనపడుతున్న శిరీషను చూస్తే జనం విస్తుపోతారండి. నలుగురు నానా మాటలు అంటే బాబాయ్ గారు తలెత్తుకోలేరు. అపవాదిని కొని తెచ్చినట్టు అవుతుంది శిరీషకి.
2: నువ్వన్నది వాస్తవమే వదిన. శాశ్వత కుంకుమేనాడో జరిగిపోయింది. కృత్రిమమైన ఈ బొట్టు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే.
1: మానవుల మనస్తత్వాలు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయే తప్ప వికసించడం లేదు. 10 మందితో పాటు గోవిందానికి తప్పట్లేదు.

0: జానకి, మనం ఏమన్నా దారి తప్పామా?
1: లేదండి, ఇదే బాబాయ్ గారి ఇల్లు.
0: మరి ఇదేమిటో ఇంటి ముందర పందిరి, పచ్చతోరణాలు, మంగళ వాయిద్యాలు?
1: అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ బాబాయ్ గారు ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చారేమో, వాళ్లదే ఉంటుంది ఈ శుభకార్యం.
0: సర్లే, దిగండి.
2: అమ్మయ్యా, వచ్చారా? ఇప్పుడే తెలిసిందమ్మా మీరు వచ్చారని. పరిగెత్తుకొచ్చా రామ్మా కోడలా. చా మంగమ్మ, ఆ కుంకుమభరణ ఇటు తీసుకురా. అందమైన నీ ముఖానికి కుంకుమ లేకపోతే శోభించదమ్మా. ఇదిగో ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు.
1: అత్తయ్య, ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారో?
2: అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నీకు నా మీద ఏమైనా గౌరవం ఉంటే ఈ రోజు నేనేం చేసినా ఏం చెప్పినా అడ్డు చెప్పనని మాట ఇవ్వాలి. మంగమ్మ, హారతికి. అమ్మా సిరి, హారతి పట్టాక కుడికాలు పెట్టమ్మా గుమ్మంలో.
1: అత్తయ్య, పిన్నిగారు, అన్నయ్య గారి ఆభ్యకం.
2: అది జరిగిపోయి 4 రోజులైందమ్మా. ఈరోజు ఇంట్లో జరిగేది మాత్రం శుభకార్యం. ఎరా పడవకానా అమ్మ వెనకే దాక్కున్నావు? ఏరా, ఈ నాన్నమ్మ అక్కర్లేదా నీకు? వీడు నా బంగారు కొండమ్మ. ఏరా, మేమంతా కొత్తగా కనిపిస్తున్నావా నీకు? బాబు మాధవ, వరండాల మామయ్య గారు అన్ని పనులు చూసుకోలేక సతమతమవుతున్నారు. కాస్త అందుకోనాయన నువ్వు వెళ్ళి ఈ బుజ్జిగాని కూడా తీసుకెళ్ళి చూపించు. నిన్న నుంచి ఒకటే కలవరిస్తున్నారు.
1: వెళ్ళి బాబు, వెళ్ళి తాతయ్య గారిని చూడనన్నా.
3: అలాగే మమ్మీ, డాడీ కూడా ఇక్కడికి వస్తారమ్మా.
1: బాబు
2: వస్తాడ్రా, నీ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చంకెక్కుతూ గాని ఏ
1: పిల్లాడేదో తెలియక నడిపింది గారు, వాడి మాటలు పట్టించుకోకండి.
2: బాలవాకు బ్రహ్మవాకు అవుతుందంటారు పెద్దలు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? వాడన్న మాట నిజమవుతుందేమో ఎవరు చెప్పగలరు? చూడు జానకి, అలసిపోయిచ్చారు. స్నానం చేసి ఇవిగో పట్టు చీరలు కట్టుకోండి. బుట్టిలో పూలున్నాయి. అమ్మాయి శ్రీష్ కూడా పూల జడ వేయించు. నేను వెళుతున్నా.
1: అత్తయ్య, మీరు
2: నీకేం చెప్పాను? ఈ రోజు నేనేం చెప్పినా కాదనకూడదన్నానా? అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. వస్తానమ్మా జానకి, టైం లేదు. మీరందరూ వస్తా బాబండి.
0: మామయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు.
4: ఇందులో అర్థం కానిదే ఉందయ్యా. అదిగో అది వివాహ వేదిక, సన్నాయి వైద్యం వినపడుతూనే ఉంది, పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్థం కావటల్లా?
0: ఎవరికి మామయ్య పెళ్ళి?
4: నీది మాత్రం కాదులే, ఓయ్ భయపడకు. చూడు మాధవ, ఆ వైపు చీకటిగా ఉన్నట్లుంది, 4 ట్యూబ్లైట్లు పెట్టించక్కడ. నేను వెళ్ళి కుర్చీలు సర్దించి వంట పని ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను.
0: నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
4: అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుందిలే ఓయ్. ఇంకొక 2 గంటలు ఓపిక పెట్టావంటే చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఆనక ఎన్ని ప్రశ్నలన్నా వెయ్యి, తీరుబడిగా సమాధానం చెప్తాను. వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, నేను ఎలా చూసొస్తాను.
0: ఏమిటో, తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పనులు చూడమని పురమాయించారు మామయ్య.
1: సరే, మీకేమన్నా

0: చేసుకుందేమని ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. అక్కడ శిరీష్ను ముస్తాబు చేయమంటున్నారు పిండి గారు.
1: ఏమిటో జానకి, అంతా వింతగా ఉంది. ఈ పెళ్ళేమిటో, ఈ ఏర్పాట్లేమిటో అంతుపడ్డం లేదు.
0: జనం వచ్చేస్తున్నారో పక్క నుంచి. ఈ పెళ్ళెవరిది, దీనికి మనల్ని తప్పక రమ్మని ఎందుకు పిలిచారో తెలియకుండా ఉంది.
2: అన్నీ అవే తెలుస్తాయి గాని చెప్పిన పని చేసి త్వరగా తెవలండరా.
1: నువ్వు వెళ్ళు మాధవ. అలాగేనండి.
2: మాధవ, ఆ లైట్ల పనే కాకుండా ముందు వెల్కమ్ బోర్డు పెట్టించు.
1: అలాగే.
2: ఊరంతా రావాలి, వాళ్ళని మనసారా దీవించాలి.
0: ఎవరిని బాబాయ్?
2: తినబోతూ రుచి అడుగుతావు ఎందుకమ్మా అన్నట్టు నువ్వు వెయ్యాలిగా అక్షంతలు. పదమ్మా పద.
3: ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఎన్నాళ్ళయిందో, ఇప్పటికి మళ్ళాకాళ వచ్చింది ఇంటికి. బాబిగాడప్పుడే మాతో కలిసిపోయాడమ్మా, ఇల్లంతా దున్నేస్తున్నాడనుకో. అమ్మా జానకి, శిరీష పచ్చని పాదాలకు పారాణి రాసి బుగ్గన చుక్క పెట్టమ్మా, లేకపోతే అందరి దిష్టి తగులుతుంది అమ్మాయికి.
0: అత్తయ్య, నన్ను ఇలా బలవంతం చేయడం భావ్యం కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. నన్ను వదిలేసేయండి.
3: పిచ్చి పిల్ల, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలా శోధించావమ్మా. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా, సౌభాగ్యవతిగా నేను చూడొద్దు. అమ్మ జానకి, శిరీష మాటికి ఏమొచ్చు కానీ త్వరగా చెప్పిన పని చేయండి. అమ్మాయి పెళ్లి కూతురులా వెలిగిపోవాలి. ఆ నగలన్నీ అలంకరించండి. వస్తాను, అన్ని వైపులా నేనే చూసుకోవాల్సి వస్తుంది.
2: మాధవ, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా ఈ పెళ్లి ఎవరిది అని. అదిగో అటు చూడు, ఆ పీటల మీద కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, వాడే నా దత్తపుత్రుడు, నా అనుగు విద్యార్థి. ఆదర్శాలను వల్లించకు పాటించమని హెచ్చరించి నిద్ర లేపిన నా మరో కొడుకు రామకృష్ణ.
1: రామకృష్ణ?
2: అవునోయ్. పెళ్లి కూతురు వివరాలు కావాలంటే జానకి నడుకు. వాళ్ళిద్దరూ ఒకటే చోట పనిచేస్తున్నారు, ఆత్మీయత అభిమానాన్ని పంచుకున్నారు, మౌనరాగాల్ని పలకలేక మోగబోతున్నారు, సమాజపు పిడికిట్లో నలిగిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నా నిర్ణయం మంచిదని నువ్వు హర్షిస్తే శిరీషను పెళ్లిపీట మీద కూర్చోబెట్టు.
1: మావయ్య, మావయ్య, నువ్వు నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడి మావయ్య. నీ గొప్ప మనసుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు పెగింది రావడం లేదు. ఇది కళ నిజమా మావయ్య? నా కళ నేనే నమ్మలేకపోతున్నాను.
2: ఆశలున్నా అవకాశాలు లేక, కోరికలున్నా బయట పెట్టలేక, చిరుదివెలు కొండెక్కి పోతున్నాయి. సమాజానికి ఎదురు నిలిచి రొమ్ము చూపి అభాగినులకు బాసడగా నిలిచే యువత కరువు అవుతున్న ఈ రోజుల్లో రామకృష్ణ ముందుకు వచ్చి శిరీష జీవితపు బాటను మరో మలుపు తిప్పుతానన్నాడు. సంతోషంతో అంగీకరించాను. నేను చెక్కిన శిల్పం, నేను తీర్చిన ఆదర్శమూర్తి రామకృష్ణ. వాడిపోయిన శిరీష జీవితంలో వెల్లెల్ని కురిపించగలడని నా నమ్మకం. వెళ్ళు, వెళ్ళి అమ్మాయిని తీసుకు. ముహూర్తాన్ని టైం అయిపోతుంది.
0: వద్దన్నయ్యా, వద్దు. నాకే పెళ్ళొద్దు. నాకింకేం చెప్పద్దు. పగిలిన అద్దాన్ని, గాయపడిన హృదయాన్ని అతికించలేమన్నయ్యా. నేను వారికి భార్యగా న్యాయం చేకూర్చలేను, మనసు చంపుకుని నటించలేను. ఈ జీర్ణ కుసుమాన్ని ఆ మహోన్నతిని పాదాల ముందు ఉంచకండి. ఆయనలోని దైవత్వానికి కళంకం తీసుకురాకండి. నన్ను ఇలా ఒంటరిగానే బ్రతకనియండి. ఇదే మిమ్మల్ని అందరినీ వేడుకునేది.
2: నవమాసాలు మూసి కనీ లాలించి ముద్దాడి పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాల కొడుకును కృష్ణమ్మ కర్పించిన మీ అత్తయ్య పడి ఆవేదనను అర్థం చేసుకోలేవమ్మా.
0: మావయ్య, ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, రెక్కలు వచ్చి ఎగరగలిగాడని సంతోషించే సమయంలో విధివాడిని క్రూరంగా బలిపీసుకున్నందుకు ఈ వృత్తాప్యులు మీ మావయ్య ఎంత మాత్ర పెడుతున్నారో ఆలోచించావమ్మా. అత్తయ్య,
2: కాలమే మార్పు తీసుకొస్తుందమ్మా, అందరికీ మరిపిస్తుంది. శిరీష, ఎదుగుతున్న మొక్కను తుంచకూడదమ్మా, అది మహాపాపం. నీ 100 ఏళ్ల జీవితం పచ్చగా ఏపుగా పెరిగి వటవృక్షం కావాలన్న ఆశతోటి మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నావు. మా మాటలు తీసేయకమ్మా.
3: శిరీష, రామకృష్ణ పరాయివాడేం కాదమ్మా. కాలేజీలో చదివే రోజుల్లో మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. నోరారా అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు.

0: తర్వాత పెద్దవాడై బ్రతుకుతెరువు కోసం పరుగులెత్తాడు. కాలచక్రం మమ్మల్ని తలో దిక్కుకు విసిరేసింది. ఈరోజు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంద్రం లేని లోటు తీరుస్తున్నాడు. వాడిలో మా చంద్రాన్ని చూసుకుంటున్నావమ్మా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కాదున్నావంటే కలిసి ఉన్న పక్షులన్నీ చల్లా చెదిరిపోతాయమ్మా.
1: అతయ్య
2: చూడు సిరి, డాడీ డాడీ అని పలవరించే నీ బాబుకు అడుగో నీ డాడీ అని ఆ విశాల హృదయాన్ని చూపించు. మూఢాచారాలు ఆర్తనాదాలు చేయాలి, సాంప్రదాయాలు తల్లు వంచాలి. ఈ కుళ్ళు వ్యవస్థకు గోరి కట్టాలంటే అమ్మా సిరి నువ్వే ముందడుగు వేయాలి.
1: మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది, ఆరాధన భావం ఉంది. దాన్ని శాశ్వతం చేసుకుని బ్రతుకుపాటను పట్టించుకోండి. లేమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. లేమ్మా అమ్మా సిరి, విధాత నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరమ్మా. పదా

మీరింతవరకు అపరాజిత నాటకం విన్నారు. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు, నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఈ నాటకంలో శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమికుల రోజు చిత్రం కోసం ఉన్ని మెనోన్, శ్రీకుమార్, కవితా కృష్ణమూర్తి గానం చేసిన ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో తర్వాత పాట డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి ఈ పాట.

చర్చిస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్

0: మీరు వింటున్న ఈ పాటతో చిత్రగీతల కార్యక్రమం సమాప్తమవుతుంది.
1: ఎండిన చెరువులో చేతికి చిక్కిన చేప పిల్లల ఎదిగిన చేతికి అందవచ్చిన కర్ర ముక్కల జారిపోయే వంపులతో నీకై నేను సై.
0: చిత్రగీతల కార్యక్రమం తిరిగి 6:35 పునః ప్రసారం అవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:00 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలోని చేనేత కార్మికులు లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో చేపట్టిన ఇకత్ చేనేత వస్త్రాల కళా నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్దతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్దం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారత ఐక్యత ధైర్యం సంకల్పానికి నిదర్శనమని ఆయన అన్నారు. నేటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకితభావాన్ని పెంచుకోవాలని మోదీ సూచించారు.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता.
0: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీహార్లోని సీతామడిలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
0: ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని అన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటోందన్నారు. యుద్ద నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థ పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు.
1: ఆజ్ రక్షా ఉత్పాదన్ హో, రక్షా నిర్యాత్ హో యా మిత్ర దేశో కే సాథ్ రాజనీతిక సహయోగ్, భారత్ లగాతార్ నయీ ఊంచాయియో కీ ఓర్ బఢ్ రహా హై. ఇస్ మహీనే కీ షురువాత్ మే మైన్ ఇండోనేషియా మే థా, జహాన్ బ్రహ్మోస్ ఔర్ అస్త్ర మిసైలో కే లియే ఏక్ బడా సమ్జోతా హువా హై. దునియా కా భరోసా భారత్ కే రక్షా ఉపకరణో ఔర్ తక్నీక్ పర్ బఢ్ రహా హై.
0: ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టే క్యాచ్ ద రెయిన్ అనే అంశాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే జల భద్రత, జల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. మధ్యప్రదేశ్లోని సిథి జిల్లాలో చేపట్టిన చెరువుల నిర్మాణాన్ని మోదీ ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के सीधी जिले में करीब 1500 तालाब बनाए गए हैं. नरसिंहपुर में अमृत सरोवरों को संवारा गया है. आंध्र प्रदेश के नंदियाल में सभी ग्राम पंचायतें इस अभियान से जुड़ी हैं. आइए हम भी अपने आसपास किसी एक तालाब, कुएं या बावड़ी की जिम्मेदारी लें, पानी की हर बूंद बचाएं.
0: లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత

0: అకాడమికి లైకత్ కళా నైపుణ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో ఆయన కొనియాడారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: ఆరోగ్యవంతమైన భారత్ ఆవిష్కారానికి క్రీడలు మార్గదర్శకం వహిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలు స్ఫూర్తి నింపాలని, ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్రీడాకారులు ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించి దేశంలో ఇటీవల వివిధ క్రీడా అంశాల్లో క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు.
1: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई है. उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है. भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है. यह एक ऐतिहासिक जीत है.
0: భారత అంతరిక్ష రంగంలో విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం కావడం చిరస్మరణీయమైన ఘట్టమని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసి ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ గా విక్రమ్ 1 చరిత్ర సృష్టించిందన్నారు. యువ ఆవిష్కర్తల దీక్షా దక్షతలకు నైపుణ్యానికి ఇది నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు.
1: विक्रम 1 ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం విన్న సిరిసిల్ల జిల్లా వాసి గురుజాల రాజు ఆకాశవాణికి తన స్పందన ఈ విధంగా తెలియజేశారు.
2: గురుజాల రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడిన క్యాచ్ ది రెయిన్ సందేశం నాకు నచ్చింది. వాన నీరు ఎక్కడ ఎప్పుడు పడినా దాన్ని సంరక్షించాలని ఈ నెల జులై 4వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుందని విషయం తెలియజేయడం చాలా మంచి విషయం.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్దతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్టంలో వర్షపాతం సాధారణ కంటే తక్కువగా నమోదవుతుందని, రైతులు పరిస్థితులను అవగాహన చేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నాగేశ్వరరావు చెప్పారు. వరికి బదులుగా కంది, పెసర, మినుము, జొన్న, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అవసరమైతే అదనపు విత్తనాలు కూడా సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమైక్య జీవన విధానానికి, సామూహిక భక్తి చైతన్యానికి బోనాల వేడుకల నిదర్శనమని, తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ఈ సంబరాలు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన నల్లపోచమ్మ బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశేష సజ్జనార్ సూచించారు. అపరిచిత లింకులతో, నకిలీ కాల్స్తో, నకిలీ వెబ్సైట్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. డబ్బు కడితే ఇల్లు ఇప్పిస్తామని, ఫోన్ కాల్స్ నమ్మవద్దని, సైబర్ మోసాలపై 1930 నెంబర్కు కాల్ చేయాలని పోలీస్ కమిషనర్ చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా ఆయన సమీక్షించారు. ఎలాంటి తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. అర్హులైన నివాసితులందరూ తమ ఫామ్లను సకాలంలో సమర్పించాలని చెప్పారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్ లో పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మహబూబాబాద్ లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. మంచిర్యాలలో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కనకదుర్గమ్మకు భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా దుర్గమ్మకు బోనాలను ఈ కమిటీ ఆధ్వర్యంలో సమర్పిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయు

0: కారణంగా మరీ పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశేషాలు మరొకసారి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 136 సంచికలో ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని చేనేత కార్మికులు వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేపట్టిన ఇక్కత్ చేనేత వస్త్రాల నైపుణ్యం ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నిన్యో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్దతులతో అధిగమిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్షత్ మంగాయి, నమస్కార్.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాహా.

ప్రసార వివరాలు వింటారు. ఆకాశవాణి ఈ పూట మరి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో రాత్రి 8 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునః ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 8 గంటలకు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:15 జానపద సంగీతం. 7:45 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:30 చిత్రగీతాలు. 8:45 సంవత్సర సంధ్య. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు. శ్రీమతి చెరుకూరి సీతామాలక్ష్మి సమర్పించు సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో కనకాంబరం పూల సాగు యాజమాన్య పద్ధతులు. 7:15 ప్రాంసరీ నోటు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రగడ రవితేజ గారితో పరిచయం. అనంతరం చిత్రగీతలు. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:00 సమాచార ప్రభాతి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00, 8:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. రేపు ఉదయం 9:30, మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. ఉదయం 10:00 తిరిగి సాయంత్రం 4:00, 6:35 చిత్రగీతలు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో గర్భిణీలలో మధుమేహ వ్యాధి ప్రభావం, డాక్టర్ పి ఉషాబాల గారి ప్రసంగం. మధ్యాహ్నం 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. ఇక సాయంత్రం 3:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:45 సామూహిక గీతం. 6:50 వేసవ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో తొలకరిలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయ కార్యక్రమం, ఎన్పివి ద్రావణం తయారీ విధానం ప్రసంగం మరియు జానపద గేయాలు కూడా వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:15 పార్లమెంట్ సమీక్ష. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రేపు రాత్రి 9:30 ఆపాత ముద్ర గీతల కార్యక్రమం మధురిమ. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత పాట జాబిలీ చిత్రం నుండి ఈ పాట.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి చేపట్టి చక్కటి ఉత్పత్తిని పెంచుకోవలసిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 20-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా అనగా సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విధానాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ విధంగా అయితే ఇప్పుడు కృత్రిమ మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన రైతులు ఉపయోగించుకోవాలి అన్న సూచనలు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నేలలో కలిసిపోని పదార్థాలను ఆచ్ఛాదనంగా అంటే మల్చింగ్కు వాడకాన్ని కృత్రిమ మల్చింగ్ అంటారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలు. అయితే శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ మల్చింగ్ విధానానికి పనికొచ్చే పదార్థాలను ఈ విధంగా వివరిస్తున్నారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలను ఉపయోగించి వీటిని 3-4 సెంటీమీటర్ల పొలాల్లో పండ్ల చెట్ల మొదల్లో వాడవచ్చు. వీటి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ సిస్టము గురించి ఈ విధంగా ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీటు తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తున్నందున రైతులలో మంచి ఆదరణ పెరిగి వీటి వాడుక గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ చేయడం ద్వారా మనకు కలిగే లాభాలు: ప్లాస్టిక్ మల్చి నేలలో ఉండే తేమను ఆవిరి కాకుండా అడ్డుకొని బిందు నీటి పద్ధతిలో నీరు అందిస్తే నీటి ఆదాతో పాటు ఉన్న నీటిని మరికొంత విస్తీర్ణంలో పంటల సాగుకు వాడవచ్చు. నీటి ఆవిరిని తగ్గించడంతో లోతైన నేల పొరల్లోని లవణాలను పై పొరలోకి రాకుండా పంటను కాపాడుతుంది. కలుపు మొక్కలపై సూర్యరశ్మి పడకుండా కిరణజన్య సంయోగ క్రియ అడ్డుకొని వాటి పెరుగుదల తగ్గిస్తుంది. రసాయన ఎరువులను మొక్కల మొదళ్ల దగ్గర వేయడం ద్వారా నీటి ద్వారా జరిగే పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో తేమ సరైన పాలలో ఉండడం చేత నేల గుల్లబారి, మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమి లోపల ఉన్న పోషకాలు మొక్కలకు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య చర్యలు పెరిగి మొక్కలకు అన్ని పోషకాలు అందుతాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ కొన్ని రకాల పురుగులకు వికర్షకంగా కూడా పనిచేస్తుంది. పారదర్శక ఫిల్మ్ కలిగిన మల్చింగ్ షీట్ ద్వారా వేసవిలో నేలలోని చీడపీడలను సూర్యరశ్మి సహాయంతో నివారిస్తుంది. శీతాకాలంలో రాత్రి సమయంలో కూడా నేలవెచ్చగా ఉండి విత్తనం మొలకెత్తే సమయం తగ్గడంతో పాటు బలమైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన మొక్కగా పెరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ భారీ వర్షాలు కురిసినప్పుడు నేల కోత కాకుండా నివారిస్తుంది. సేంద్రియ మల్చింగ్ పోలిస్తే అధిక సమయం మన్నిక కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ షీటు రకాల గురించి మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు నీటిని ఆవిరి కాకుండా సూర్యరశ్మిని ప్రసరించకుండా నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది.

0: ఇక పారదర్శక మల్చింగ్ సీట్లు వేసవి నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించవచ్చు. పసుపు నలుపు రంగు మల్చింగ్ సీట్లు రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన సీట్లు వాడడం ద్వారా అన్ని కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని తగ్గిస్తాయి. తెలుపు నలుపు రంగు మల్చింగ్ సీట్లు నేలను చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక వెండి రంగు నలుపు రంగు మల్చింగ్ సీట్లు తేనెమంచు పురుగు, తెల్లనల్లి పురుగులకు వికర్షకంగా పనిచేసి వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ సీట్లు ఎంపిక, వాడకం గురించి ఈ విధంగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వివిధ మందం గల ప్లాస్టిక్ సీట్లను మైక్రాన్లలో లేదా గేజ్లలో కొలుస్తారు. మల్చింగ్ సీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో ఉండి వివిధ కాల పరిమితి కలిగి పంటలకు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్వల్పకాలిక పంటలకు తక్కువ మందం గల సీటును, దీర్ఘకాలిక పంటకు ఎక్కువ మందం గల సీటును వాడవలసి ఉంటుందని సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంట మొక్కల చెట్లు వివిధ ఎదుగుదల దశలో 20 నుండి 80% విస్తీర్ణంలో మల్చింగ్ చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి కూడా వేసవి కాలంలో తెలుపు రంగు, శీతాకాలంలో నలుపు రంగు, వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లను వాడవలసి ఉంటుంది. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. విత్తుటకు ముందు ఈ మల్చింగ్ సీట్లను ఏ విధంగా ఉపయోగించాలి? మల్చింగ్ సీట్లపై మొక్కల వరుసలు, రెండు మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంతో విత్తుటకు ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో సీటుకు ఇరువైపులా 5-10 సెంటీమీటర్ల లోతు గాడి తీసుకుని సీటును కత్తిరించి చివర్లను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. దీని వలన మల్చింగ్ సీట్ గాలికి ఎగరకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కల వరుసల, మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్తో నడిచే మల్చింగ్ను పరిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకో విధానము నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం గురించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. మల్చింగ్ సీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకుని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపులా మల్చింగ్ సీటును గాడిలాగా తీసి 4-6 ఇంచుల మందంలో మట్టితో కప్పాలి. ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో పాటించవలసిన మెలకువలు ఈ విధంగా సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ మల్చింగ్ సీటుపై మధ్యలో పైపుతో గాని, కాల్చిన గొట్టంతో గాని రంధ్రాలను చేసి అందులో విత్తనాలను వేసుకోవాలి. ప్లాస్టిక్ సీటును పరిచే సమయంలో ఒకవైపు సీటును నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా సీటును పొడుగ్గా లాగాలి. మల్చింగ్ సీటు పరిచే ముందుగానే నేలను బాగా తయారు చేసి ఎరువులను వాడాలి. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. సీటును మరి వదులుగా బిగుతుగా అమర్చకుండా వేడి సమయంలో వ్యాకోచించకుండా చల్లని సమయంలో కుంచడానికి అనువుగా ఉండాలి. ఈ మల్చింగ్ సీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరుచుకోవాలి. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రైతు సోదరులకు ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి మొక్కలను, చక్కటి పంటలను పండించి అధిక ఆదాయాన్ని పొంది సువిక్షంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు.
1: కృత్రిమ పద్ధతిలో మల్చింగ్ విధానం, ఈ విధానానికి సంబంధించిన వివరాలు విన్నారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. జయసుధ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

జయసుధా చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనపం పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం గెలుచుకున్నారు. భారతీయ సాంస్కృతిక విశిష్టతలో సమిష్టి భాగస్వామ్యం ఎప్పుడూ మూలంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 భాగస్వాములతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ మాటలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా యువ భాగస్వాములు తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పంచుకున్నారు. దేశంలోని సమాజాలు పాటలు పాడుతూ కలిసి పనిచేసే ఆచారం చాలా కాలంగా ఉందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ అలవాటు ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమిష్టి ప్రయత్నాలను ఒత్తిడి తక్కువగా మరింత సంతోషకరంగా ఉండేలా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ది ప్రస్థానానికి దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ వారిని సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మోదీ చెప్పారు.
1: హమారే సీమావర్తి గావో మే వికాస్ కి ఆకాంక్ష ఔర్ దేశ్ భక్తి కి భావన యే హమ్ బరాబర్ బరాబర్ ఔర్ కభీ తో లగ్తా హై కి ఉన్కే లియే ఖుద్ సే జ్యాదా దేశ్ హోతా హై. దేశ్ పహలే బాకీ సారీ సువిధాయే బాద్ మే యే హమ్కో సీమావర్తి గావో మే ఖాస్ అనుభవ్ ఆతీ హై.
0: మై భారత్ కార్యక్రమం ద్వారా అనేక మంది భాగస్వాములు మొదట ఒంటరిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ చివరకు ఒక కుటుంబంగా సమైక్యమయ్యారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మార్పును ఈ కార్యక్రమం సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ జాతీయ ఐక్యతగా మార్చడంలో ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. స్వతంత్రంగా ప్రయాణించిన యువతుల గురించి ప్రస్తావిస్తూ వారి భాగస్వామ్యం మన దేశంలో ఆడపిల్లల ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు అద్దం పడుతోందని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి యువజనులు, ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం నిశ్చయత్వంతో ముందుకు సాగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
1: Solo traveling is a way of discovering the world while discovering yourself. Ek tarike se aap log bhi solo gaye the magar my bharat ne sabko parivar bana diya hoga. Aapne puri yatra akele hi ki hai. Ye bharat ki betiyon ke badhte aatmavishwas ka prateek hai. Hamari koshish hai ki hamara har yuva, har beti isi bharose aur aatmavishwas se aage badhe.
0: దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర్ జవాన్ కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం చేస్తూ ఆయన ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్దం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఐక్యత, ధైర్యం, సంకల్పానికి మన దేశంలో నిదర్శనమని ఆయన అన్నారు. ఈనాటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని కూడా మోదీ సూచించారు.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों श्रद्धापूर्वक नमन करता हूँ.
0: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్లోని సీతామఢీలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
1: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
0: आत्मनिर्भर भारत, मेक इन इंडिया द्वारा रक्षण రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. యుద్ద నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థల పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని మోదీ గుర్తు చేశారు.

0: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है। इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है। दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है।
1: వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించుకోవచ్చునని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా కొనియాడారు.
0: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో ఉన్న ప్రహ్లాద్ జోషి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ వెంటనే ఆయన విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నియామకానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిత్వ శాఖ పనితీరు, విధి విధానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలపై సమగ్ర అవగాహన పొందడం అనేది మొదటి ప్రాధాన్యతగా తాను పరిగణిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు పార్లమెంట్ హౌస్ లో ఎన్డీఏకు చెందిన నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభను ఉద్దేశించి ప్రసంగించారు. శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలనే అంశంపై మంత్రి తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, శాసన నిర్మాణ ప్రక్రియలను బలపరచడంలో నూతన సభ్యులందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘానికి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకుంది. ఉద్యోగుల సమస్యలపై వారు ప్రధానంగా చర్చించారు. బీహార్, మహారాష్ట, మధ్యప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ లో వర్షాలు, రుతుపవనాల ప్రభావం వల్ల జరిగిన సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 97 చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అందించిన వివరాల ప్రకారం తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లో 7 మరణాలు, 20 గాయాలు నమోదు కాగా సింధ్ ప్రాంతంలో 2, ఖైబర్ పంక్తుంక్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత నెల 26 తేదీన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ లో 297 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనంబం వెండి పతకాన్ని సాధించారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలెత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా మలేషియాకు చెందిన మొహమ్మద్ అనీక్ కాస్తాన్ కూడా రికార్డును సమాన్ చేశారు. ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 2వ పతకం. హరారిలో జింబాబ్వేతో జరుగుతున్న 3వ చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలందేసరికి జింబాబ్వే 9.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విశేషాలు మరొకసారి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం గెలుచుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం గానం చేసిన జానపద గేయాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: దొరగారి జీతగాడ దొర ఎడ్ల

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గంగమ్మ గంగ.

మీరు ఇంతవరకు ప్రేమ్ కుమార్ బృందం గానం చేసిన జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుండి కోరుతున్న శ్రోతలు శ్రీరామ వసంత, భారతి, లాస్య, శాశ్విక, హరీష్, అరుణ్, అజయ్ మరి వీరి మిత్రబృందం వీరందరూ కోరుతున్న పాట భారతీయుడు చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701558. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా హిట్లర్ చిత్రం నుండి పాటనందించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణాది.

కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై

26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి 14 జూలై ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మ నిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 14 జూలై నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి.

పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్తు ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2

కొరణా 4 రజత పతకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు ఇద్దరు కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతో మంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి, గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం

అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామఢీలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామఢీలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తోంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు.

వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించారు.

ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కాని ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంత మంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది.

వెదురుతో తయారైన ఈ వాద్యానికి మూడు తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోదు నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలిస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయడానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 మరికొద్ది క్షణంలో సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుండి.

మధురిమ ఆపద మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆత్మీయులు చిత్రం నుండి ఈ పాట.

అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు.

ఎందరో ఏ మారిన ఆల్బిత్తరు చిల్లేడు ఎందరో ఏ

మధురిమ ఆపాత మధురి గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఉంటారు. ఆకాశవాణి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు. శ్రీమతి చెరుకూరి సీతామహాలక్ష్మి సమర్పించే సుభాషితం 6:30. 6:35 రతి సంవత్సరంలో కనకాంబరం పూల సాగు యాజమాన్య పద్ధతులు. 7:15 ప్రాంసరి నోటు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రగడ రవితేజ గారితో పరిచయం. అనంతరం చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి, విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00 కిన్నెరలహరి. 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. రేపు ఉదయం 10:00 తిరిగి సాయంత్రం 4:00 6:35 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. మధ్యాహ్నం 2వ ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో గర్భిణీలలో మధుమేహ వ్యాధి ప్రభావం, డాక్టర్ పి ఉషాబాల గారి ప్రసంగం. 2:30 పాటల పల్లికిలో శ్రోతల ముచ్చట. సాయంత్రం 3వ ప్రసారంలో 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:45 సామూహిక గీతం. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో తొలకరిలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయం, ఇంకా ఎన్పీవి ద్రావణం తయారీ విధానం ప్రసంగం మరియు జానపద గేయాలు. 8:15 పార్లమెంట్ సమీక్ష. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 ఆపదముద్ర గీతల కార్యక్రమం మధురిమ. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5